0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: Manishi ante manase.
0: Manishi, man, means manas, the mind.
1: Manas ante sankalpamulu yokka cherike.
0: Mind is the combination of thoughts.
1: Sankalpamulu yokka prabhavame nadatalu.
0: Thoughts lead into action.
1: Nadatalu yokka phalatame sukadukkamulu.
0: Action results in good or bad as the case may be.
1: ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: The pleasure and pain depend on one's own actions.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే.
0: It's only thought which is the cause for the action.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: Mind is the combination of thoughts.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: As the man has this manas, the mind, he is called manishi, human.
1: Manase lekapothe manishe kaadu.
0: Without the mind, he is no human at all.
1: Manasu galavade manishi.
0: Therefore, the one with manas, mind, is manishi, human.
1: Pashupachi mrugadulaku manasu ledu.
0: Birds and animals, they have no mind.
1: Kanukane ee manasu dwarane vaakku aavirbhavistu unnadu.
0: The words originate out of the mind.
1: ఈ మనసు అహం తత్వము నుండినే ఆవిర్భవించింది.
0: దిస్ మైండ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో.
1: అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: ది ఈగో ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే.
0: దేర్ఫోర్ ద వర్డ్, ద మైండ్, ఈగో అండ్ స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది.
0: The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego.
1: ee moodu kudunu anyonya anuraga sambandha bandhavyamto kudinappude manavattam aneetvantidi divyatvanni pondutundi.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ee moodinte oka ekatvaniki bhinnam jariginappudu idi aneka vidhamulaitundi ashanti guri avutundi.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: Oka intilo muguru sodarulu untaru.
0: There in a house there are three brothers.
1: Ee muguru kodanu okarini okaru anusarinchi preminchi okarini okaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: Kani ye karanam chetanenu ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్, వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ద హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: హూ ఆర్ దీస్ త్రీ బ్రదర్స్ అండ్ వాట్స్ దిస్ హౌస్?
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిది ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ బాడీ ఇస్ ద రెసిడెన్స్
1: ఆర్
0: రెసిడెన్స్.
1: కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: ఇన్ దిస్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఆర్ త్రీ బ్రదర్స్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్
1: అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి వీటి మూడు పేర్లు.
0: హియర్ వి ఫైండ్ త్రీ, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
1: ఈ మూడు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యములైన కూడాను విజయాన్ని సాధించవచ్చు.
0: When all the three brothers mingle happily in joy and bliss, ఇన్ యూనిటీ దే విల్ అకంప్లిష్ సక్సెస్.
1: కానీ టాస్క్ ఒకవైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and the words and action go in different directions, there will be no success at all.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి.
1: కనుకనే మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహం ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండేటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెదమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్ణ శూన్యమే కాఠిన్యము అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదము లేకుండా అందరిని కూడా నువ్వు చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనను, దుష్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత, ఆ దర్శనం చేతనే పాపనాశనమై.
0: Such a Ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages of the rishis,
1: వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు.
0: Ratnakara made an attempt to kill these sages even.
1: నాయన, చంపటం గొప్పతనం కాదు.
0: They said, look here, nothing great in killing
1: others. కనికీటి కాదులు కూడాను మానవునికి కీడు చేస్తుంటాయి.
0: They also harm you one way or other.
1: మేలు చేసినటువంటి వాడే మనిషి.
0: The one who helps is human.
1: మేలు మహేశ్వరుడైనా చేయగలడు.
0: The help could be done even by God.
1: కనుకని మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
0: Make every effort to help but not to harm.
1: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
0: Why do you do this?
1: జాన

0: శ్రీపరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయుండే మానవా.
1: టు ఫిల్ దిస్ స్మాల్ లిటిల్ బెల్లీ వి జానడు
0: పొట్ట నింపుకొన,
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెల్లీ
0: చిక్కుల నుండుచు
1: విల్ బి కన్ఫ్రాంటింగ్ ప్రాబ్లమ్.
0: కోటి విద్యలను పూనిక మీర నేర్చి
1: we study hard all various forms of knowledge
0: paripurna sukhamunu pondaleka
1: and we don't get total happiness
0: ee manava jati lokamuna braggaga netiki
1: why should we spend time in this

0: O man, why don't you tread along the path of the devotees who meditate on God?
1: Pichivada.
0: Madcap.
1: Ee chinna kooti nimittamai koti mandiriki baadha petti nee potta nimpukoni neevu anubhavinchetundi sukham emiti?
0: O madcap, you suffer many people, you harm many to fill your
1: small bed. Neeku ee sukhamunu anubhavistundadi.
0: What kind of happiness that your family enjoys?
1: Ituvanti papakrutyamulaku moolu kodakudu.
0: Never submit yourself to sinful acts.
1: Kanuka neevu neti nundi శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మ ముఖ్యంగా ఆచరించి కరచరణాది అవయవములతో కర్మలు ఆచరించి
0: హావింగ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్ దిస్ బాడీ డూ యువర్ డ్యూటీ విత్ ఆల్ ద
1: శ్రమించి నీవు భుజించు
0: అండ్ యు చాంట్ ద నేమ్ అండ్ దెన్ పార్టేక్ ఫుడ్
1: అని ఈ సప్త ఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: Kanukane satsangamu anetvantidi manavuniki pradhana lakshyam.
0: Therefore, for every man, good company is essential.
1: Ee satsangam chetane oka vidhamainatundi yokka ekaantanni ekagratanu manam poshinchukovachunu.
0: Only in good company we can develop concentration.
1: Ee satsangam cheta మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలం గావించుకోవచ్చు.
0: వి కెన్ ఆల్సో కిల్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ us.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము.
0: గివింగ్ అ బ్యాడ్ థాట్స్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్
1: కనుకని ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఎంటర్టైన్ వెరీ గుడ్ థాట్స్.
1: ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు.
0: ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ సేజెస్ రత్నకార స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితం ధన్యమైపోయింది.
0: హిజ్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్.
1: లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు.
0: The giver of this creation is God Lokanatha, while Valmiki is the composer.
1: Lokanathaku sambandhinchinatuntiga Shlokanathudu kudanu abhiruddhi pondadu.
0: And therefore he could improve himself in this composition of verses.
1: Shlokanathude lekapothe Lokanathuni yokka prachara prabodhalu jagattuniki vyapinchi undechuntivi kaadu.
0: Without this divine composer Shlokanatha, you wouldn't have had the God divinity being spread so wide.
1: Kanuka Shlokanatha ainatunti Valmiki goppa lokaniki oka aadarshavantamainatunti ఆదర్శాన్ని నిరూపించాడు.
0: ద గ్రేటెస్ట్ డివైన్ కంపోజర్ వాల్మీకి ఈజ్ అన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ మౌల్డ్ హింసెల్ఫ్ ఇంటు అన్ ఐడియల్ వన్.
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది.
0: ద గ్రేట్నెస్ of human life
1: manavuni yendu leni shakti maroku deeni endu e maatram kanipinchadu.
0: The power latent in man is not found anywhere.
1: Sarva shaktulu kudunu manavuni yendu imidi untunnavi.
0: All the power is present within the man.
1: Aithe danu sarainatuvanti reetiga samskarimpa cheskovali.
0: However, it has got to be refined.
1: Doshamunu nirmoolam gaavinchi
0: removing all the
1: defects. Gunamunu poshinchukunnappudu
0: when we develop
1: poshinchukunna gunamulo aacharanamlo pettinappudu
0: when once the virtue is
1: ఆనందానికి సరైనటువంటి ఆలవాలం అయిపోతుంది.
0: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
0: Everyone
1: గుణపోషకుడు కావాలి.
0: No one should have any kind of defect or mistake.
1: అప్పుడే మానవుడి యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
0: Then he will never be subjected to misery and he will be blissful always.
1: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడ్డడు.
0: ఇఫ్ ఎనీ వన్ హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఫుల్ హార్టెడ్లీ హీ విల్ నెవర్ బి ఎ ఫెయిల్యూర్ ఎనీ టైమ్.

0: There are people who have spoiled themselves, who are failures for lack of faith.
1: Varu, leru leru.
0: In this world there are none who are a failure having faith.
1: Inati manavudu nammakamu aneetvanti yokka netramanu kolipoyinadu.
0: Today man has lost the eye of faith.
1: Nammarani vaatini annitini nammutunnadu, namma taginatunte dani nammaledu.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరిని నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but has no faith in his self.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar is written this
1: ఈ క్యాలెండర్ లో ఒక సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాం.
0: This is written by Siddhanti. We observe the practices
1: accordingly. ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతం ఆచరిస్తున్నావు.
0: That which is written by some Siddhanti, that today is ekadashi, you observe all practices.
1: ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు.
0: As you find on the calendar, this day is Sunday, you enjoy the leisure.
1: ee Sunday anetundi ni ekkada nunchi vachindi?
0: Where from you got this Sunday?
1: Ekadashi anetundi ekkada nunchi vachindi?
0: Where from you got ekadashi?
1: Neevu deenini etta namminavu?
0: How do you believe it?
1: Oka siddhanti calendar lo vrasinatundi oka peru nunchi vachi neevu nammutu unnavu.
0: You have got full faith because it's the one written by one siddhanti.
1: Lekapothe tellavaram tachame nenu Sunday ani mokham pai rasukoni vachinda?
0: The day has not appeared with the label that this day is Sunday.
1: Like today is ekadashi ani rasukoni vachinda?
0: Nor today appeared with ekadashi on his forehead.
1: Oka siddhanti vratane idantha aadharam.
0: It's just the writing of a siddhanti.
1: Oka siddhanti vrasinatundi vratane manam inta visvasistunnamu.
0: We have full faith in that written by
1: siddhanti. Sakshat vedamale tatvam asi nayana neeve aatma swarupadavu.
0: The Veda declares that you are Atma, the spirit.
1: Prajnanam Brahma.
0: That you are Prajnana, the awareness.
1: I am Atma Brahma.
0: That I am Brahma.
1: Aham Brahma Asmi. అనేటువంటి ఈ ముఖ్యమైన విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు?
0: Why don't you believe these declarations of Veda?
1: ఇది ఏ మానవుని యొక్క బలహీనత?
0: This is the weakness.
1: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
0: We don't believe what is truth.
1: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
0: We believe artificial things.
1: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: Therefore man is subjected to all sorts of misery and
1: anxiety.
0: We should have full faith in God's word.
1: ఈ దైవవాక్యాన్ని మనం నడుచుకోవాలి.
0: We have to conduct ourselves accordingly.
1: అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది.
0: Then we will reach proper positions.
1: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
0: But man is not reposing faith.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: షిరిడి లోపల భక్తుడిగా ఉండినటువంటి
0: నానా ఏ డివోటీ దేర్ ఇన్ షిరిడి,
1: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ దిస్ డాటర్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ది పెయిన్స్, లేబర్ పెయిన్స్.
1: 3 దినములు 4 దినములు అయిపోయింది.
0: 3 days 4 days passed.
1: చాలా టైర్డ్ అయిపోయింది.
0: షీ వాస్ వెరీ మచ్ టైర్డ్.
1: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
0: పీపుల్ డౌటెడ్ వెదర్ షీ వుడ్ సర్వైవ్ ఆర్ నాట్.
1: 100 సంవత్సరాల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటళ్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
0: లాంగ్ బ్యాక్ దేర్ వాస్ నో ఫెసిలిటీస్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ కేర్.
1: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
0: నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా ప్రేయింగ్ సో దట్ బాబా యూ షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్.
1: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటాది.
0: Devotee may pray anywhere.
1: వైర్లెస్ వలె కనిపే చేరుతుంది. వైర్లెస్ అయినా కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ వైర్లెస్ కంటే వేగంగానే చేరుతుంది.
0: వైర్లెస్ కమ్యూనికేషన్ మే రీచ్ రాదర్ లేట్ బట్ ద కనెక్షన్ బిట్వీన్ డివోటీ అండ్ గాడ్
1: భగవంతునకు హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
0: ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
1: ఇదే కమ్యూనికేషన్.
0: దిస్ ఇస్ కమ్యూనికేషన్.
1: ఈ కమ్యూనికేషన్ ఇప్పుడు తక్షణమే బాబాకు తెలిసింది.
0: Baba could come to know what is happening.
1: అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
0: There is a person by name Babu.
1: రంగు బాబు. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
0: Baba used to call him Babu.
1: బాబు రా అన్నాడు.
0: He said, come on.
1: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి
0: టేక్ దిస్ విభూతి
1: జమూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు నానాకు అందించు అన్నాడు.
0: గివ్ దిస్ విభూతి టు నానా దేర్ హూ ఇస్ రిసైడింగ్ దేర్ ఇన్ దట్ విలేజ్ జామూర్.
1: ఆజ్ఞ
0: ఇస్ ఎ కాన్స్ కమాండ్.
1: విన్నాడు,
0: హెర్డ్ ఇట్.
1: జోబులో చూసుకున్నాడు, 2 రూపాయలు ఉన్నాయి.
0: ఇన్ హిస్ పాకెట్ హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 2 రూపీస్.
1: ఇక్కడ చూచాడు బెల్గాం వరకు మాత్రం రైల్లో పోవచ్చు. అక్కడ
0: హీ కెన్ రీచ్ అప్ టు బెల్గాం బై
1: జంగాం అనేటువంటి దానికి పోవడానికి తన దగ్గర డబ్బు లేదు.
0: హీ డజంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు రీచ్ ద విలేజ్.
1: బాబా నా దగ్గర కాసు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు.
0: హీ సెడ్ బాబా ఐ డోంట్ హ్యావ్ మనీ, హౌ కెన్ ఐ గో.
1: వరే పిచ్చివాడా, నేనన్నీ చూసుకుంటాను, పొమ్మని ఎప్పుడు చెప్పినాను దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను.
0: సందేహం
1: ఏమాత్రము నీవు చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ వెయిట్, నెవర్ డౌట్.
1: ఇది రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ రామ వెన్ హీ కమాండెడ్ హనుమాన్.
1: నీ వెళ్ళి సీతాన్వేషణ సల్పాలి.
0: హనుమా గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుండదో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
0: గో టు లంక, ఫైండ్ అవుట్ వేర్ సీత ఈజ్ అండ్ హర్ పొజిషన్.
1: హనుమంతుడు సందేహించాడు.
0: హనుమాన్ డౌటెడ్.
1: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి?
0: హౌ కెన్ ఐ క్రాస్ దిస్ మైటీ ఓషన్?
1: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
0: హీ కమాండ్స్ మీ టు గో
1: అని కొంత సందేహించాడు.
0: హీ డౌటెడ్ ఫర్ ఎ మోమెంట్.
1: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
0: హీ చాంటెడ్ రామాస్ నేమ్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు.
0: ద వన్ హూ కమాండెడ్ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
1: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదే.
0: హీ కమాండెడ్ మీ సో దట్ ఐ వుడ్ అచీవ్ ద టాస్క్ ఎంట్రస్టెడ్.
1: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
0: God has commanded me to undertake the task and he will do all the needful to be successful.
1: గాఢమైన విశ్వాసము,
0: that is strong faith.
1: అచంచలమైన విశ్వాసము,
0: unwavering faith.
1: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
0: బావు ఆల్సో క్వశ్చన్ బాబా.
1: నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జన్గాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి, 33 నేను ఏ విధంగా పోవాలి టాంగానెక్కి?
0: బాబా, ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్.
1: ఆనాడు ట్యాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
0: దెర్ వర్ నో ట్యాక్సీస్ ఆర్ కార్స్, ఓన్లీ టాంగా వాజ్ అవైలబుల్.
1: 30 మైళ్ళు టాంగాలో పోవాలి.
0: యస్ టు ట్రావెల్ 30 మైల్స్.
1: వాడికి కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు.
0: Without paying money,
1: నేను నడిచైనా పోవాలి.
0: Or I must walk the distance.
1: 30 మైళ్ళు నేను నడచగలనా?
0: Can I walk 30 miles long?
1: ఈ టాంగాలో నేను ప్రయాణం చేయగలనా?
0: Can I travel by tanga?
1: అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు.
0: When he was doubting, Baba gave him
1: the
0: courage.
1: నా మాటను విశ్వసించు.
0: Have faith in me.
1: నా ఆజ్ఞను శిరసా వహించు.
0: Follow my command.
1: నీవు వెళ్ళు అన్నాడు.
0: Go.
1: సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
0: Without giving any reply, he started moving, traveling.
1: వచ్చింది జంగాం తీరి.
0: He reached that place.
1: రాత్రి 1:30 గంటలకు తిరిగాడు.
0: It was night 1:30.
1: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్?
0: Where am I to go in this dark night?
1: ఏ విధంగా నేను ఈ కాలంలో గడపాలి అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
0: He prayed to Baba, closing his eyes.
1: ఒక బిళ్ళ జవాను వచ్చాడు.
0: Suddenly,
1: పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిల్లం వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
0: దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్.
1: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాన్ బాహుడు వచ్చేసాడు.
0: ఎ మైటీ పర్సనాలిటీ విత్ ఎ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్.
1: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు షిర్డీ నుంచి? బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
0: దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్, హూ కేమ్ ఫ్రమ్ షిర్డీ, హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్?
1: ఇతను వచ్చాడు, నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని.
0: I really got down and I'm sent by Baba.
1: Rendi, rendi, rendi. Meekosam tanga kaachukoni untundadu annadu.
0: He said, come along. There's tanga waiting for you.
1: Ekkada nunchi vachindi annadu.
0: Where from it came?
1: Nana Sahib pampichadu.
0: It is sent by Nana Sahib.
1: Kanuka manchi tanga.
0: It's a very good tanga.
1: Gurram chala powerful gurram.
0: The horse is powerful.
1: Chuche kuda chala beautiful ga untundadu.
0: So beautiful to look at.
1: ఆ టాంగాలో కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు, అంత స్మూత్ గా అంత వేగంగా పోతుండాలి.
0: యాజ్ హి వాస్ జర్నీయింగ్ ట్రావెలింగ్ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ మూవింగ్, ఇట్ సో స్మూత్ రన్నింగ్.
1: కారు ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారి చేసినటువంటి గుర్రము అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ సో హ్యాపీ అప్రిషియేటింగ్ ద హార్స్ అండ్ ద స్పీడ్ ఇట్ మెయింటైన్.
1: ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
0: యాజ్ వాస్ థింకింగ్ సో హి రీచ్డ్ విలేజ్.
1: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
0: అండ్ హి షోన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ నానా.
1: ఆయన దిగాడు.
0: హి గాట్ డౌన్.
1: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంట్లో ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
0: హి జస్ట్ టర్న్ బ్యాక్ టు సే సంథింగ్. హి డిడ్ంట్ ఫైండ్ టాంగా నార్ టాంగా వాలా దేర్.
1: సరే ఇంటికి వచ్చి చేరాడు.
0: హి రీచ్డ్ హోమ్.
1: నానాను చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు.
0: నానా సాహెబ్, దిస్ ఇస్ విభూతి సెండ్ బై బాబా.
1: ఎప్పుడు పంపాడు?
0: వెన్ డిడ్ హి సెండ్?
1: నిన్న సాయంకాలమే పంపాడు.
0: ఓన్లీ యెస్టర్డే ఈవినింగ్.
1: రాత్రి 1:30 గంటకు నేను స్టేషన్ చేరాను.
0: ఐ రీచ్ స్టేషన్ అట్ 1:30.
1: కానీ మీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను.
0: ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు నో దాట్ యూ సెంట్ ద టాంగా, దేర్ ఫోర్ ఐ కుడ్ రీచ్ హియర్ ఇన్ టైమ్.
1: నాకు ఆశ్చర్యం వేసింది.
0: నానా వాస్ సర్ప్రైజ్.
1: నా దగ్గర టాంగా లేదే.
0: ఐ హావ్ నో టాంగా విత్
1: మీ. నేను ఎవరిని పంపలేదు.
0: ఐ నెవర్ సెంట్ ఎనీబడీ.
1: నీ వచ్చేది కూడా నాకు తెలియదే.
0: ఐ డోంట్ నో యువర్ అరైవల్ ఐదర్.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు.
0: వై డు యూ స్పీక్ లైక్ దట్? వేర్ ఇస్ ద టాంగా? షో మీ.
1: అయ్యా, దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు.
0: ద మూమెంట్ ఐ గాట్ డౌన్ ఐ డిడ్ సీ ది టాంగా నార్ ద పైలట్.
1: అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు.
0: బట్ హీ సెడ్ దట్ హీ He sent by you.
1: సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదట పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్ ఇంటెన్స్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్
1: బాబా. బాబా బాబా అని అరిచాడు.
0: హీ షౌటెడ్ బాబా బాబా.
1: ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది.
0: యాజ్ యువర్ షౌటింగ్ హీ కుడ్ లిసన్ టు ది షౌట్స్ ఆఫ్ బేబీ.
1: కొడుకు పుట్టాడు.
0: He got his son.
1: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇవ్వ 2 రూపాయలతో నేను వచ్చాను.
0: He came back to Babu.
1: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
0: He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this place with 2 rupees. You'll never give up those with faith.
1: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
0: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయిన ఈనాడు.
0: పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుకని ఈ నమ్మకం చేతనే నానా అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
0: Because of this faith, Nana could be blissful.
1: మూడవ దినమే,
0: థర్డ్ డే,
1: నానా బావు ఇద్దరు చేరి షిర్డీకి వెళ్లారు.
0: థర్డ్ డే నానా బావు కేమ్ టు షిర్డీ.
1: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
0: కేమ్ అండ్ సెండ్ బాబా, వీ కెనాట్ డిస్క్రైబ్. ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్. యువర్ డివినిటీ అండ్ మిరకిల్.
1: ద్వాపరయుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: వానరాస్ అండ్ గోపికాస్, దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్
1: నానాకు చక్కని కంఠం.
0: నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్.
1: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
0: హీ సింగ్స్ వెరీ వెల్.
1: కనుకని అక్కడికి వెళ్లి చాలా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్.
1: నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా
0: బాబా. కెన్ వీ నో యూ? కెన్ వీ అండర్స్టాండ్ యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుటవట. నిను గనుగొన్న గల్లమా.
0: You are there.
1: Ninu ganugonna gallama.
0: You are there in all the 84 lakhs of living creatures.
1: Antattu pokunda ganamagu dongalalo gajadongavu. Ninu ganugonna gallama.
0: Among thieves you are a very big thief. Can we know you?
1: Baba anni neeku telusu.
0: Baba you know everything.
1: Kaani telinekunti vaadi vale neevu natistunnavu.
0: But you act as if you don't know.
1: నీవు చాలా దొంగవు, బడా చిత్త చోరుడవు.
0: యు ఆర్ ఎ వెరీ బిగ్ థీఫ్.
1: ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు నో ఎ సీక్రెట్ హియర్.
1: ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది.
0: ఇఫ్ ఎనీవన్ అడ్రెసెస్ యు దట్ యు ఆర్ ఎ బిగ్ థీఫ్,
1: ఏం చేశానురా నేను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
0: యు విల్ బి యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్
1: దట్? అదే పదములతో పాటగా పాడుతుంటే

0: బాలా బడా చిత్త చోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యు అడ్రెస్ గాడ్ యాజ్ ఎ బిగ్ థీవ్ ఆల్ ఆఫ్ అస్ జాయిన్ ఇన్ కోరస్.
0: గానములో ఉండేటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: Prema rasamunu taginatundi manavuni yokku unmattumto paadinattuga unmattudai mattudai chadonmattudai potuntadu.
1: One is intoxicated and loses all consciousness, carried away by the music.
0: Kanuka paatalayandu maatalayandu undeyatundi yokka maadhuryamunu ittidi attidini evaru varninchaleru.
1: No one can clearly estimate the melody and beauty of words and songs. A small example.
0: Bhagavantunni gaana priyudu ani pilustu vacharu.
1: We say that God loves music.
0: Bhagavantunni padyamul rootiga piliste oka reetiga untadu, maatal reetiga piliste maroka reetiga untadi, paatal reetiga piliste ento maadhuryanga untadi. O Rama enta dayamayudavayya neevu ani maatalato chepte anta manasu karagadu.
1: We can speak to God by words or poems or songs. If you say, O Rama, you are compassionate,
0: నన్ను కాపాడు అని ఓ పద్యంతో చెప్తే అది కూడా అంత గొప్పగా ఉండదు.
1: బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ బై వే ఆఫ్ పోయమ్, వెల్ ఇట్ విల్ నాట్ డ్రా హిజ్ అటెన్షన్.
0: రమా నన్ను కాపాడు ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: But on the other hand, if you start singing, well, the heart of God
0: kanukane gaana loludu gaana priyudu
1: so
0: gaananandudu.
1: God loves music and he submits himself to the melody of the music.
0: Nana gaanam chestu unnadu aa patam mundu.
1: Nana started singing in front of picture of Baba.
0: Baba kudanu unmattudayyadu.
1: Baba also lost himself.
0: Mattuto tala ooputunnadu.
1: He was nodding his head all the time.
0: Aa paatalo taanu kuda chorus paadutunnadu.
1: He too joined the chorus.
0: ఈ విధంగా గానం అనేటువంటిది
1: దిస్ మ్యూజిక్
0: పాడేవాణ్ణి తన్మయత్నం చేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ది సింగర్ టు ఫర్గెట్ హింసెల్ఫ్.
0: వినేటువంటి వారిని తాండవమాడిస్తుంది.
1: ది లిజనర్ ఆల్సో
0: దైవాన్ని కూడా తాండవమాడుతుంది.
1: ది లిజనర్ స్టార్ట్స్ డాన్సింగ్ అండ్ ఆల్సో
0: గానం. ఈ గానంలో ఉండేటువంటిది
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువనివ్వటానికి కారణం ఇదే.
1: యాజ్ వి ప్రే టు గాడ్ సో మచ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముని యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్
0: టైం. తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామసభలోపల కూడాను పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: It was Valmiki who made Lava and Kucha sing the glory of Rama in front of Rama.
0: Kanukane nirantaram kudanu dayarahitudai krurudai katinudai himsistunnatvanti yokka ee Valmiki inta raalanu kudanu kariginchetvanti yokka gaanamu cheta ee divyamainatvanti Rama charitranu prapanchaniki andistu vachadu.
1: Valmiki who was at one time had no compassion, so wicked and cruel. Later he could compose Ramayana that
0: kathinamaina
1: rayini kudanu
0: kariginchi perginchi oka phalam nicchetvanti oka manavatvanni prasadinchetvantidiga maarustuntadi ee divyamaina naamam.
1: Is the divine lord's name that would make the hard stone melt and make
0: deeniki oka chakkani udaharanam,
1: a good example.
0: Chaala mandi science boys inta untaru.
1: There are many boys of science.
0: Kathinamainatundi oka gundu untadi.
1: Here is a strong boulder.
0: Aa gundu paina konni vittanalu pedite వెండిపోతాయి లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: ఆన్ దిస్ హార్డ్ స్టోన్ ఇఫ్ యూ కీప్ ఫ్యూ సీడ్స్ దే గెట్ డ్రైడ్.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: నో ప్లాంట్ వుడ్ జర్మినేట్.
0: క్రమక్రమేణా ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈ సబ్జెక్టెడ్ టు ద హీట్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్సో ఎక్స్పోజ్ టు ద రెయిన్.
0: ఈ మట్టిలో విత్తనం పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: When you sow the seed in the soil, it germinates.
0: మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: The plant grows into a
0: tree. ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: And the tree eats.
0: ఆ ఫలమును మానవుడు భుజిస్తాడు.
1: Man eats.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: And it's only the consequence of the
0: కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయే.
1: It is the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారం యొక్క హృదయము మారిపోయింది రత్నాకరుని హృదయం.
1: Likewise, the stone-hearted Valmiki's heart transformed later.
0: అది ఒక తపస్సుగా రూపొందింది.
1: That has transformed into penance.
0: అది వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: It has shaped into Valmiki ant hill.
0: ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki came out of it. As he is born there in ant hill, Valmikamu is called Valmiki. Is Ratnakara earlier.
0: He
1: is stone hearted.
0: His ant hill is
1: Valmiki. It is disappeared because of rain. And Valmiki came out of it.
0: కనుకనే వాల్మీకి నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పేరు వాల్మీకి అని పేరు పెట్టింది.
1: Since he came out of this ant hill, Valmikam is called Valmiki.
0: ఇంతటి గొప్పవాడుగా రావడానికి కావడానికి ఏది కారణం?
1: What is the responsible that made him so great?
0: మహర్షులు యొక్క దర్శన స్పర్శన సంభాషణములే దీనికి మూల కారణం.
1: The main cause are these three factors. He could see, he could converse, and also talk to his sages.
0: పెద్దలను దర్శించాలి.
1: You have to visit.
0: పెద్దలను గౌరవించాలి.
1: You have to respect elders.
0: పెద్దల ఆశీర్వాదములు పొందాలి.
1: You should receive their blessing.
0: అందరికంటే గొప్ప పెద్దలు తల్లిదండ్రులే.
1: Of all, mother and father are greatest.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So mother is God, father is God.
0: వారికి నిత్యము నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి.
1: You should do namaskar and receive their blessing.
0: ఆ విధంగా ఉండినప్పుడు సాక్షాత్ దైవమే నీకు సాక్షాత్కరిస్తాడు.
1: When you are so, God will appear in front of you.
0: కనుకనే విద్యార్థులకు కఠినమైనటువంటి యొక్క భావములు క్రూరమైనటువంటి సంకల్పములు హృదయములో చేరకుండా చూసుకోవాలి.
1: So students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu, satchintanlu, sadalochanlu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina Valmiki ratnakarudu goppa muniga marinattuga mana hrudayam aneetvantidi kaatinyanga undinatvantidi mrudu madhuramainatvanti reetiga maaripothundi.
1: Just as cruel ratnakara could become Valmiki
0: later. Also transformed.
1: That becomes the dwelling place for our
0: Lord. To whom
1: does it belong, the heart?
0: ఎవరిది కాదు భగవంతుడి ఆ పీఠము.
1: It is the very seat of God.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: No one has authority to be seated.
0: మీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in
0: your mind. ఎంతమందికైనా చాటు చోటు ఉంటుంటుంది.
1: You can give
0: ఒక్కటే ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
1: హార్ట్ ఈజ్ ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్ ఐదర్.
0: ఒకరిని ఒక పర్యాయం ఇంకొకరిని ఇంకొక పర్యాయం ఈ విధంగా మార్చుకోకూడదు.
1: యూ కెనాట్ చేంజ్ పీపుల్ ఇన్ టర్న్స్.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: ఓన్లీ షుడ్ గివ్ ప్లేస్.
0: ఎప్పుడు కూడా నువ్వు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: అండ్ దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ యూ ఆర్ సపోజ్ టు డూ టుడే.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్.
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ నాట్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ శాంక్టిఫై అవర్ థాట్స్.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టినా తక్షణమే వాచి ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. Is it right or wrong? Idi manchida cheddada ani kai time teesko.
1: The moment the thought arises, take some time and discriminate whether it's good or bad, right or wrong.
0: Meeku idi manchidi kaadu anukunte tatchalame danni vadale pettali.
1: When once you come to know it's bad, give it up immediately.
0: Kaani naati manavulaku anta opik kuda ledu.
1: But today people don't have patience.
0: Edaina sankalpam vaste tatchalame pani cheyadaniki prayatnistadu.
1: The moment thought starts, he resorts to action.
0: Ramulu yokka astram tagali ravanudu kinda koolaadu.
1: Because of the arrow shot by Rama, Ravana
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: రావణ వాస్ టు డై ఇన్ ఎ మోమెంట్స్ ఆఫ్ టైమ్. హి వాస్ సరౌండెడ్ బై మెనీ
0: గొప్ప సైంటిస్ట్.
1: ది గ్రేట్ సైంటిస్ట్.
0: ఈ గొప్ప మహనీయుడు.
1: ఇస్ ఎ గ్రేట్
0: గొప్ప తపస్వి.
1: వన్ ఆఫ్ పెనెన్స్.
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: హెస్ గాట్ ఆల్ ద పవర్.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో,
1: వాట్ ఈస్ హిస్ చీఫ్,
0: తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: ఆల్ కాంగ్రిగేటెడ్ దేర్.
0: మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, రావణ, వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు డూ, వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్, బికాస్ I'm here being shot by arrow
0: ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: All my sins are atoned.
0: చేతులు ఎత్తలేక ఎత్తలేక నమస్కారం చేశాడు.
1: With great difficulty he could lift up both hands.
0: Oh, great soul.
1: What shall I say?
0: నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి.
1: I had many thoughts.
0: కానీ
1: but
0: అవి కాలేకపోయినాయి.
1: I could not fulfill them.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: Basing on all congregated there.
0: మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: They all have asked this question. Ravana, what is that you wanted?

0: కానీ
1: బట్
0: అవి కాలేకపోయినాయి.
1: ఐ కుడ్ నాట్ ఫుల్ఫిల్ దెమ్.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: బేసింగ్ ఆన్ మై లైఫ్
0: మంచి చేయాలనే సంకల్పం, మంచి సంకల్పమే వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: ద మూమెంట్ దేర్ ఇస్ గుడ్ థాట్ నెవర్ డిలే.
0: తక్షణమే నీ పని లోపల ప్రవేశించాలి.
1: ఇమ్మీడియట్లీ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్.
0: మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ నెవర్ పోస్ట్ పోన్.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: నెవర్ టేక్ టైమ్ టు డూ ఎనీథింగ్ గుడ్.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: ద థాట్ అండ్ యాక్షన్ షుడ్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ.
0: వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: ఇఫ్ ఎనీ అదర్ థాట్స్ కమ్ దే టేక్ సమ్ టైమ్ మోర్.
0: నేను అట్టే సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ సో.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీటిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ ఆల్ ది సెలైన్ సీ వాటర్ స్వీట్.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: ఐ వాస్ పోస్ట్ పోనింగ్.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: ఐ కుడ్ నాట్ అకంప్లిష్ ది టాస్క్ ఐ వాంటెడ్.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ to make all those people that suffer in hell go to heaven and be happy there.
0: తరువాత తరువాత తరువాత అని వాయిదా వేసుకుంటూ
1: వచ్చాను. I was postponing continuously.
0: ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను. కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: I was postponing all good actions.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: I could not do anything good.
0: కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: అట్లీస్ట్ యూ విన్ ది మూమెంట్ గుడ్ థాట్ ఈస్ దేర్.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: ఫర్ గుడ్ యాక్షన్స్ నెవర్ వేస్ట్ టైమ్ టు డూ దెమ్.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్.
0: ఈనాటి యువకులంతా కూడా భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: Kanuka meeru ee sadbhavamunu abhiruddhi parchukoni
1: you should develop these good
0: thoughts. Sanmargamlo praveshinchi
1: tread along the right path.
0: Aadarshavantamainatundi pauruḍu aneṭundi peru cheppinchukovali.
1: And you should a good name that you are an ideal citizen.
0: Ee aadarshavantamaina pauruḍuga unnappudu inkentaina manam aadarshanni manam anubhavinchochu. Sadbhavamunu poshinchukovali.
1: So we should develop good thoughts.
0: Deenini vyaktigata seelamu unnaru.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు
1: కావచ్చు.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఇండివిజువల్ క్యారెక్టర్.
0: క్రమక్రమేణ కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: ఇట్ లీడ్స్ టు నేషనల్ క్యారెక్టర్.
0: కనుకనే ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి శీలము, దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: సో వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
0: కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: పేట్రియాటిజం. యువకులకు జాతీయ భావమే పోయింది.
1: దేర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ వాట్స్ ఎవర్.
0: నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా
1: పోయింది. దే డోంట్ నో వాట్ నేషనాలిటీ ఇస్.
0: నేను, నా వారు, నా కుటుంబమే అంతవరకే మీరు ప్రయాణం చేస్తున్నారు.
1: దే జస్ట్ ట్రావెల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఐ అండ్ మై ఫ్యామిలీ.
0: కాదు కాదు, మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుంగకండు వసుదన్ కలడా.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ వుడ్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ అండ్ ది గౌ.
0: ఈ దేశాభిమానమే లేకపోతే నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ యూఆర్ జస్ట్ డెడ్ కార్.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ది సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: జస్ట్ యాజ్ హావ్ అటాచ్మెంట్ టు ది బాడీ యు షుడ్ హావ్ అటాచ్మెంట్ టు దిస్ కంట్రీ.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: అండ్ దిస్ కంట్రీ ఇస్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్
0: బాడీ. దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహ ద బాడీ, దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి శీలం చేతను, గుణము అభివృద్ధి చేతను, సంకల్పములు చక్కగా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఆల్ స్టూడెంట్స్ విత్ దేర్ ఇండివిజువల్ క్యారెక్టర్.
0: చెడ్డ సంకల్పములకు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్ వాట్స్ ఎవర్.
0: కొంచెము చోటిస్తే అది పెంచుకుంటుంది.
1: ఇఫ్ గివ్ లిటిల్ స్కోప్ ఇట్ విల్ గ్రో ఆన్.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్ థాట్.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: ఇఫ్ దే కమ్ బ్రష్ దెమ్ అసైడ్.
0: ఇట్లా మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: Close the doors of your heart.
0: మనం ఒక ఇల్లు కట్టాము.
1: యువర్ కన్స్ట్రక్టెడ్ హౌస్.
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: ఇట్ ఇస్ విండోస్ అండ్ డోర్స్.
0: కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము?
1: వాట్ ఫర్ ఇస్ ద డోర్?
0: మనం బయట పోవటము, రావటం కోసం ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: ఫర్ అస్ టు గో అండ్ కమ్ బ్యాక్.
0: మన బంధువులు, మిత్రులు లోపల రావడానికి, పోవడానికి పెట్టుకున్నాము.
1: డోర్స్ ఆర్ దేర్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ టు కమ్ అండ్ గో.
0: కదా, బజార్లో పోయేటువంటి పందులు, కుక్కలు, గాడిదలంతా వదలటామా?
1: బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వి హావ్ డోర్స్ వి వుడ్ నాట్.

0: permit all these three dogs and the pigs around.
1: Donkeys
0: around.
1: కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి.
0: We have 10 doors.
1: ఈ ద్వారముల లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ, ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
0: We should not permit all the rotten things outside.
1: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తల్లాలి.
0: We should drive them out.
1: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
0: With all the courage, we should achieve this goal.
1: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
0: Keep all the bad qualities at a distance.
1: లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
0: Don't wait until they go into you.
1: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
0: రత్నకార ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ నోబుల్ సోల్.
1: ఇటువంటి దుర్మార్గుడే ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి,
0: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్,
1: విద్యావంతులైపోయి,
0: బీయింగ్ ఎడ్యుకేటెడ్,
1: విజ్ఞానవంతులైపోయి,
0: వన్ ఆఫ్ విజ్డమ్,
1: సుగుణములంతా ఉంటుండి కూడాను,
0: బీయింగ్ వర్చ్యూస్,
1: ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
0: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్, విజ్ఞాన
1: సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
0: దాట్ విచ్ ఇస్ స్పిరిచువల్, which is present to the mankind, should help him to attain the divinity.
1: Kanuka aa divyamainatundi bhavam cheta,
0: with the divine thoughts,
1: manavatvanni manam chakkaga teechididdukoni,
0: human life has to be molded properly,
1: devanga roopondali,
0: and should transform it to the divine.
1: Etta manam roopondutamu,
0: how
1: shivuniki munduga nandi untuntai.
0: In front of Shiva there is bull nandi.
1: Nandi ante ee pasuvu.
0: Nandi is animal.
1: Aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి?
0: వేర్ డస్ ఇట్ లుక్?
1: ఎవరిని చూస్తుండాలి?
0: హూమ్ డస్ ఇట్ లుక్?
1: భగవంతునే చూస్తుండాలి.
0: ఇట్ లుక్స్ అట్ గాడ్ కంటిన్యూస్.
1: ప్రకృతిని చూడటం లేదు,
0: నాట్ నేచర్.
1: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
0: ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
1: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
0: దేర్ఫోర్ వి వర్షిప్ నంది.
1: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
0: హౌ డస్ ఇట్ డిజర్వ్?
1: తన దృష్టిని దైవం పైనే మరల్చింది.
0: బికాజ్ ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: గాడ్. పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
0: దౌ బీయింగ్ అన్ అనిమల్ ఇట్ receives worship.
1: Kalaka mana drishti manchi drishti ga kavali.
0: So we should have very good looks.
1: Pavitramaina drishti ga kavali.
0: We should have sacred looks.
1: Adi ye sudarshanamu.
0: That is sudarshana, good look.
1: Manchi drishti.
0: It's a good vision.
1: Kalaka alanti drishtini kavadaniki daivamunu chintistu, daivamunu chustu, daivamunu aaradhistu, daivam yokka bhavam chetane manushya bhavam marchukoni daiva bhavamlo manam cherali.
0: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

भी।

परम सुखदम्।

0: గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: Brahmananda, supreme bliss, is beyond human comprehension.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: It is the one that confers limitless bliss.
0: ఇది వాక్కునొక్క కాని మనసునొక్క కాని చెప్పుటకు వీలు కాదు.
1: It cannot be extolled, expressed by word or comprehended by mind either.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్ in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or supreme bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme Bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందములకు మానవానందము అని పేరు పెట్టారు.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, that state of happiness is human level of happiness, manavananda.
0: Aithe ee manavanandamunaku 1000 rettu adhikamainatunte gandharvanandamu.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku 1000 rettu adhikamainatunte దేవానందం.
1: 1000s and 1000 times మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఇస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikudunu nen brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda supreme bliss while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఎ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్.
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానందం.
0: అది మహతో మహీయం.
1: And this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional, tiny.
0: మనస్సునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందమునకు ఎట్టి పరిమితము లేదు.
1: But divine bliss has no limits.
0: సందీప్ చటర్జీ చెప్పినట్టుగా no reason. దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason, it cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం
1: బ్రహ్మానందం
0: బ్రహ్మగాని ఆత్మ కాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma anetvanti padamunaku aanandamane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam anetvantidi kevalamu adu maatrame anipintadi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvanti gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: Aa parimitam kante adhikamainatvanti galini cherchukoledu aa balloon.
1: That balloon cannot contain all the air around.
0: Adi oka parimitamainatvanti oka balloon.
1: The balloon is limited in its dimension.
0: Adhikanga oopetappudiki pattanu pagiripothundi.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: Kabatti aa balloon lo unnatvanti oka galiki సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than prajapati ananda, brahmananda is widespread.
0: Kalukane brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary, are related to brahma.
0: Rendavadi పరమసుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమసుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీరక సుఖమా? ఇంద్రియ సుఖమా? బుద్ధి సుఖమా? మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: సుఖం అని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మం అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యూటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ వెన్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, దే వర్షిప్ దిస్ వే.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియంట్ రిషి.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: దిస్ ఇస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: దిస్ హెస్ నో బౌండరీ ఐదా.
0: కాలకర్మము ఎందుకు కూడా పరిమితం లేదు.
1: ఇట్ హెస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాలకర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లిస్.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమ సుఖ సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్
0: దిస్. ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as to the parama sukha.
0: భగవంతుడు నిరంతరం కూడాను సుఖ స్వరూపుడే.
1: God is in eternal bliss.
0: దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక, నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. కేవలం అనగా ఏమిటి?
1: కేవలం
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైన జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్?
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This Brahma Jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable, the while other one is
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: Whereas this Brahma Jnana is totality, holistic.
0: స్వస్వరూప జ్ఞానము.
1: It is the one of the self.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరింపక చేయగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్స్ సుప్రీం హ్యాపీనెస్.
0: జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two
0: ఈ పరమసుఖంతో అనుభవించేటువంటిది జ్ఞానము.
1: సో ఇట్ ఈస్ జ్ఞాన దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ సుప్రీం హ్యాపీనెస్.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: The very personification of wisdom.
0: Dvandvatitam.
1: That is a non-dual.
0: Kastamu, sukhamu, anikani. Leka nindalu, nishturam anikani. Papamu, punyamu, anikani. Manchi, chedda, anikani. Ye matram indulo, cheradanik veeledu.
1: It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good
0: or bad.
1: There is nothing like duality here.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Basing on this, it is said truth is one, represented as many
0: not
1: by many
0: two,
1: scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: ఎందుకంటే truth is one అంటే రెండు కావచ్చును.
1: When you say truth is one,
0: not two.
1: So the statement is the truth is one, not two.
0: ద్వంద్వాతీతం.
1: ద్వంద్వాతీతం, non-dual.
0: రెండింటికి అతీతమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వం.
1: ది నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ బియాండ్ డ్యుయాలిటీ.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్.
0: ద్వంద్వాతీతం,
1: బియాండ్ డ్యుయాలిటీ.
0: గగన సదృశ్యం,
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ కాన్సెప్ట్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: వెరీ స్పేస్ ఈథర్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ ఉన్నది అక్కడ లేదని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్
0: గగన సదృశ్యం. ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్, బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు?
1: That ethereal concept is related to God.
0: Brahmanandam, Paramasukadam, Kevalam, Jnanamurtim, Dvandvatitam. Ivanni kudunu Bhagavanturiki perlu matrame.
1: These are all the attributes of God. That is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham. Yes. Tattvamasyadi lakshyam.
1: Tattvamasyadi lakshyam.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్టా?
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము,
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ,
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas,
0: Dvandvatitam,
1: I've explained in detail.
0: Gagana sadrisham,
1: it's non-dual, it's ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: Unnadi okkate,
1: one. Truth is one.
0: కాని జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు,
1: యు హావ్ వన్ హియర్.
0: పక్కన సున్న పెట్టావు,
1: యు యాడెడ్ జీరో.
0: టెన్ అంటున్నావు,
1: టెన్ ఇట్స్
0: ఇంకొక సున్న పెట్టావు.
1: హండ్రెడ్
0: అంటున్నావు,
1: హండ్రెడ్
0: ఇంకో సున్న పెట్టావు. థౌసండ్ అంటున్నావు,
1: థౌసండ్
0: ఇంకో సున్న పెట్టావు. టెన్ థౌసండ్ అంటున్నావు. ఈ విధంగా మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మార్పుతో వస్తుంది.
1: యు కెన్ యాడ్ జీరోస్ అండ్ సే మిలియన్.
0: అయితే ఈ అన్నింటి ఎందు ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: ఇన్ ఆల్ యు ఫైండ్ వన్ దేర్.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ విప్రాబోధావంతే. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: Yetti changes kuda undadu.
1: There will be no change at all.
0: Trikalam niyandu kuda deeniki maarpu undadu.
1: In all three periods of time, it changes.
0: It
1: doesn't change.
0: Trigunam niyandu kuda maarpu undadu.
1: So also in the Trinity.
0: Trikalam, Trigunam, Trilokam. Moodinti endunu maarpu lenatundide ide okati.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: Vimalam.
1: Pure.
0: మలరహితమైనటువంటి ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్ ఈనాడు
0: ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: విమలం,
0: ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం.
1: అచలం
0: చలించేటువంటి వాడు కాదు.
1: హి డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్
0: మూన్. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్.
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి యందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ఎన్షియంట్ రిషీస్,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: టు నో డివినిటీ,
0: అనేక తపస్సులు చేసి,
1: డిడ్ పెనెన్స్,
0: సర్వము త్యాగం చేసి,
1: అండ్ దే సాక్రిఫైస్.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హాస్ గాట్ హిస్ ఓన్.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ హిస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ ఎవ్రీ సేజ్ హాస్ గివెన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ టు డివినిటీ.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్సమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Uchchamundu phalamulu kuda ichchedi ante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: నేను ఈ సందేహములకు ఏమాత్రం అవకాశం ఇవ్వను.
1: I never doubt at any point of time.
0: నేను ఏ శాస్త్రమును చదవలేదు.
1: I have not gone through any text.
0: ఏ ఉపనిషత్తును తిరిగివేయలేదు.
1: I have not gone through Upanishads.
0: కనుక నాకు ఉన్నటువంటిదంతా ఒకే చదువు ఒక్కటే.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: గేవ్ ఓన్లీ సెడ్
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: హి సెడ్ గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు,
1: గో మీన్స్ అర్త్ వేద ద వర్డ్
0: భూమి
1: అర్త్
0: వేదము
1: వేదము
0: వాక్
1: అండ్ ఆల్సో ద వర్డ్
0: పశువు కూడా పశువు
1: అండ్ ఆల్సో ద కౌస్
0: ఈ నాలుగింటికి గో అని పేరు
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు
1: అండ్ దిస్ గోవు ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గు
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే
1: గోపికస్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దీస్
0: భూమిని నిలిపారు
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్కును స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: గోవును కాపాడుతూ వచ్చారు.
1: And they were also raising cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు గోపి జన వల్లభాయ నమః గోపి
1: Then he said, Gopi.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: I am also part of
0: భూమిలో నేను ఒకడినే.
1: Also another.
0: గోవులో నేను ఒకడినే.
1: I am among the cows, I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore, I am one among the many.
0: కనుక గోపి జన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపి జన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: స్వాహా
1: స్వాహా
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: క్లీమ్ అనగా భూమి
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి
1: ఎర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్
0: స్వాహా ఆకాశం
1: స్వాహా ద స్పేస్
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహా means the space, ether.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణువు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: ప్రాకృతమైనటువంటి శరీరాన్ని దాల్చడం చేత ప్రాకృతమైనటువంటి జనములతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హి హస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా దీన్ని తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటాం.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్,
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్,
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద
0: సాటిస్ఫాక్షన్. ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్.
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మనీ,
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్,
0: లేదు,
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫుడ్
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: ఏకం, ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్ కాన్షియస్నెస్.
0: పారమాత్యం లోపల,
1: బట్ స్పిరిచువల్
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
0: పరార్థమే, అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ
1: గాడ్,
0: పరాత్మ
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ
1: పరమాత్మ,
0: తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ
0: ద్వైతాత్మ,
1: ద్వైతం ద్వైతం డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో లోపల జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి సమష్టి,
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం,
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్, ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి, ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ పరమేష్టి ద డివైన్,
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్, ది డివైన్.
0: కనుకనే నాలుగవ దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్, ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యూ రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశని పెంచుకుని,
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: Both are one, actually.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: This is the teaching of Veda in the beginning.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హ్యావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాహవేదం పురుషం మహాంతం మహాంతం,
1: వీ హ్యావ్ సీన్ గాడ్
0: ఆదిత్య వర్ణం,
1: అండ్ హీస్ ప్యూర్,
0: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను.
1: ఈ సో బ్రిలియంట్,
0: తమసః పరస్తాత్, తమస్సులో ఉంటున్నాడు తాను.
1: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్,
0: అనగా చీకటిలో ఉంటున్నాడు.
1: ఇట్ మీన్స్ హీస్ తమస్ ఆర్ డార్క్నెస్.
0: కానీ సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
1: దేర్ ఈస్ దిస్ సన్ లైట్ బట్ యట్ హీస్ ఇన్ తమస్.
0: తమసః పరస్తాత్
1: ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు,
1: దట్స్ ద డిక్లరేషన్ ఆఫ్
0: స్వామి, మీరు లోపల చూచారా బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: Lopala bayata anetundi bhedam ledu.
1: There is no difference.
0: Antarbahishta sarvavyapya narayana sthita.
1: There is nothing like inside and outside because God is present in both.
0: Kanukane bhagavantuni ekkada chucharu? Sarvatra chuchinavare.
1: Where have you seen God? We have seen everywhere.
0: Brahmanandam ananda swarupudainatundi sarvatra untunnadu.
1: God, the embodiment of bliss, is present everywhere.
0: Aa sarvatra undinatundi bhagavantuniki korikalu levu kalikane paramasukadam.
1: As God is desireless, ఈ సుప్రీం
0: ఎట్టి కోరికలు లేదు.
1: నో డిజైర్.
0: అందువల్లనే పరమసుఖంగా ఉంటున్నాడు.
1: సో హిస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దానివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హిస్ పర్సోనిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ ఆర్ ఇన్ గాడ్.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: దేర్ ఇస్ నో రీజన్ ఎనీథింగ్ ఫర్ దిస్.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గాట్ అట్రిబ్యూట్ బియాండ్
0: కార్యకారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ రీజన్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: ఈస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసిన పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: వాట్ ఈస్ ద ట్రావెల్ అరేంజ్మెంట్?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: హూ అకంపనీడ్ యు?
0: ఎందుకు పోయినావు?
1: వై హావ్ యూ గాన్?
0: ఈ కారణ కార్యకారణ కర్మములు ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock in the morning.
0: Plane పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: taxi తీసుకున్నావు నువ్వు ఇంటికి.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: I have gone home.
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్.
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్ దేర్ ఇస్ టైం దేర్ ఇస్ కాజ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: వేరే ఇన్ ఎ డ్రీమింగ్ స్టేట్ దేర్ ఇస్ నో కాజ్ దేర్ ఇస్ నో రీజన్ దేర్ ఇస్ నో కన్వేయన్స్ దేర్ ఇస్ నో టైం ఫ్యాక్టర్.
0: నాలుగు లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: సిన్స్ ఆల్ దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ మిస్సింగ్ ఇట్ ఇస్ ఎ డ్రీమ్.
0: ఇది సత్యం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూత్.
0: నాలుగు దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: దేర్ఫోర్ దట్ వాట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇస్ ట్రూ.
0: ఇది అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: సుషుప్తి డీప్ స్లీప్ స్టేట్.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 1:30 మిడ్ నైట్.
0: 1:30 గంటకు చేసావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్
0: 1:30 గంట 35 నిమిషాలకు నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ అండ్ నిద్ర వచ్చింది. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: ఎస్ యూ స్లెప్ట్.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు.
1: యాజ్ యూ హావ్ గ్రోన్.
0: నీవు చదివినట్టు.
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ స్టడీ.
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు.
1: యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్డ్.
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు.
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
0: నీకు కుమారుడు పుట్టినట్టు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్ దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్ దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇవన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్. ఫర్ బర్త్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్
0: అనుభూతికి 40 సంవత్సరాలు పట్టినటువంటిది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వాక్ అప్
0: అంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: ఐదు నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది.
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్.
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది.
1: వాట్ ఎక్స్పీరియన్స్.
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: ఐదు నిమిషాల లోపల
1: ఇన్ 5 మినిట్స్ టైం
0: 40 సంవత్సరముల యొక్క ఎక్స్పీరియన్స్ ను అనుభవించావు.
1: యు హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఇస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: ఈ కాలం లోపల
1: వితిన్ యువర్
0: ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు.
1: సో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్
0: వచ్చినటువంటి యొక్క కాలము.
1: దిస్ ఇస్ ద టైమ్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్.
0: అతీతమైనటువంటి తుర్యావస్థ.
1: బియాండ్ సుషుప్తి డీప్ స్లీప్ ఇస్ తుర్యావస్థ.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: ఇన్ ద తురియా అల్టిమేట్ స్టేట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్
0: ఒక క్షణము.
1: ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇస్
0: ఎట్టయ్యే. 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు.
1: How could you experience 40 years of time in 5 minutes? Can you reply? No. So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరములు అయిపోయింది.
1: అండ్ యు లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో.
0: దానికి తాళం వేసుకుని వెళ్లిపోయినావు.
1: యు కెప్ట్ ఇట్ అండర్ లాక్
0: అండ్ దేశాలకు వెళ్ళినావు.
1: అండ్ యు వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరములు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్
0: దాని. నీవు తిరిగి వచ్చావు.
1: యు రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: And you opened.
0: స్విచ్ వేశావు.
1: యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్.
0: వెళ్ళి
1: వచ్చింది.
0: పది సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది. 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే. వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
1: when once you direct your intellect towards God,
0: తక్షణ సిచ్యుయేషన్ అవుతుంది.
1: It amounts to putting the switch on.
0: ఆ దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యమవుతుంది.
1: That supreme bliss can be experienced immediately.
0: కనుకనే పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, అద్వైతానందం.
1: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: ఇలాంటి దీనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు.
1: All the states of bliss are beyond reason.
0: ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా ప్రాప్తిస్తుంది.
1: Within a fraction of a second you can experience.
0: ఈ ప్రాప్తికి అనేటువంటి కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: మ్యాక్ హ్యాప్ యు ఆర్.
0: ఒక చోట తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: వెన్ వన్ దేర్ లవ్ ఇస్ లైక్
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీమ్
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా నువ్వు మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
1: He called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: బ్రదర్ ఇన్ లా మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్
0: 75 ఇయర్స్ కృష్ణునికి.
1: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
1: అర్జున్ వాజ్ ఏజ్ 70.
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్య చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjuniki 70 samvatsaramlo.
1: Arjuna age 70.
0: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనోప్రభావములు అనేక రకమైనటువంటి మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్ ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్ అర్జున.
0: అర్జున, ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: Enno paryayam neeku bodhinchanu.
1: I taught it many times.
0: Kaani neevu dani gnapti endunchukoledu.
1: But you are not remembering it.
0: Kaaranam emti?
1: Why?
0: Idantha mukhyanga neevu teesukoledu.
1: You didn't consider it important.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్ యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు నేను వస్తున్నాను
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ టైమ్స్
0: స్వామి మీరు వచ్చేటువంటిది నీకు తెలుసు కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు
1: హి సెడ్ స్వామి యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్
0: అదే మరపు
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త నిత్యం ఒక స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం
1: దేర్ ఇస్ నైదర్ అవేర్నెస్ నార్ ఫర్గెట్ఫుల్ స్టేట్ దేర్ ఇస్ నైదర్ వేకింగ్ స్టేట్ నార్ డ్రీమింగ్ స్టేట్
0: ఆ తారకంలో నీవు లేదు తామసంలో ఉన్నావు నీవు
1: యు ఆర్ నాట్ ఇన్ దట్ స్పిరిచువల్ లెవెల్ తారక బట్ యు ఆర్ ఇన్ తమస్ డార్క్నెస్
0: అది ఎట్లా స్వామి
1: ఇస్ ఇట్ పాసిబుల్
0: నేను నమ్మడానికి వీలు లేదు
1: ఐ కాంట్ బిలీవ్ ఇట్
0: ఓహో అది కూడా ఒకటి ఉందా నీకు
1: ఓ యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్
0: ఓహో మర్చిపోయినావు
1: ఐ హావ్
0: ఫర్గాటన్ నీ బర్త్డే ఎప్పుడు
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది
1: ఇట్ హ్యాపెండ్ 50 years ago
0: అయితే అర్జున
1: అర్జున
0: లాస్ట్ ఇయర్ మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి
0: తెలియదు స్వామి అన్నాడు
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది
1: యు నో యువర్ వెడ్డింగ్ డే
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నా
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్ 1 year back
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్
0: ఉన్నాను
1: ఎస్ యు వర్
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు
1: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్
0: మనుషుల యొక్క మార్పు
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్ సో
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యు మరణ వార్త విన్నాడు
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్
0: దేవోచ్చునంతనే ఎదురేగు దించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening and he felt sad. What happened? Krishna was by his side. And he knows, Krishna knows what happened. This should not be conveyed to him. It depends on the time factor.
0: సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు ఇంటికి పుచ్చుకొని వచ్చాడు
1: కృష్ణ సైడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్ డెత్
0: దానికి
1: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెట్టివే
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్
0: పాండవులు వృద్ధులైపోయినారు
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది
1: ద్రౌపది ఇస్ ఓల్డ్
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది
1: ఆల్సో సుభద్ర
0: పిల్లలు ఎవరు పుట్టరు మా వంశమే పోయింది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్
0: సరే నీకు ఆవేదన వచ్చింది వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు
1: యు ఆర్ గ్రీఫ్ స్ట్రికెన్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్
0: కొంత కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము
1: అండ్ ఇట్ వాస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ది స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్.
0: ఇప్పుడు వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: పిల్లలు ఎవరు పుట్టరు, మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: ఇట్

0: డెత్లెస్ బాడీ.
1: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
0: అండ్ ఇట్ ఇస్ ది స్టిల్ బోర్న్ బేబీ, లైఫ్లెస్ వాస్ హోమ్.
1: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
0: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
1: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
0: సహదేవ బ్రాట్ కృష్ణ.
1: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకొని.
0: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
1: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను.
0: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
0: కృష్ణ ఆల్వేస్ స్మైల్.
1: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వే.
0: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ,
1: అంతా మన అభిమానుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
0: అండ్ దెన్ హి సేస్, సిస్టర్ లుక్ హియర్, హి ఎగ్జాక్ట్లీ
1: ముఖమంతా కూడా అభిమానుడి ముఖమే ఉంటుండాలి.
0: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు, ద ఫేస్ అండ్ ఐస్.
1: అర్జునుడు లేచాడు.
0: అర్జున గాట
1: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
0: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
1: శ్వాస లేదు.
0: మీనింగ్ హి డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
1: అర్జున,
0: అర్జున,
1: కేవలం నీవు మూర్ఖుడవు.
0: యు ఆర్ ఎ ఫూల్.
1: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
1: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్
1: ద్రౌపది. ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
0: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
1: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
0: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సర్.
1: భర్తలు కూడా లాక్కుని వచ్చేటువంటిది భార్యలే.
0: ఇస్ ఓన్లీ ది వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్. కనుకనే
1: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
0: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
0: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
1: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
0: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
1: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
0: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
1: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
0: మెన్ గెట్ ఇన్ టు ద హాల్, దర్బార్ హాల్ ఓన్లీ.
1: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
0: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside.
1: మగవారు లోపల పోవడానికి వీల్లేదు.
0: Whereas man cannot go inside.
1: వాళ్ళకి హద్దును పెట్టారు.
0: They have got certain.
1: కారణమేంటి? భక్తి తక్కువ.
0: But because the devotion is less in man.
1: భక్తి ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
0: Because women has more devotion, she can go anywhere.
1: పూర్తి విశ్వాసం ఉన్నది.
0: They have total faith in God.
1: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
0: And therefore they have that Krishna can resurrect him.
1: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు, అర్జునుడు, నక సహదేవుడు, ధర్మరాజు కూడా.
0: Well, all brothers Pandavas, they just feeling very sad about this tragic event.
1: వీళ్ళతో ఏదో ముచ్చట్లు ఆడుతున్నాడు కృష్ణుడు.
0: Krishna went on conversing with them.
1: ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: And they could not understand what all he was speaking.
1: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
0: Arjuna was furious.
1: ఏమీ చెప్పలేడు.
0: He could not say.
1: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్, ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
1: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
0: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
1: ఏమని ఏడ్చాడు.
0: అండ్ ద చైల్డ్ షౌటెడ్, క్రైడ్ ఇమిడియట్లీ.
1: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
0: ఆల్ రైజ్ ద హెడ్.
1: చూచారు.
0: దే సో ద బేబీ.
1: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టాను అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సేడ్, హీ దిస్ చైల్డ్ ఇస్ is examined the pariksha and therefore this child be named as Parikshit.
1: Appudu Arjuna poi kaalu pattukoni,
0: Arjuna caught hold of
1: Krishna. Krishna vamsodharaka annadu.
0: Then Krishna, you are the emancipator of the clan.
1: Arjuna,
0: అర్జున,
1: కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
0: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
1: yes anuvariki yes anura, no anuvariki no yesra, no yeslu mee notiki gaani saayiki sarvam yes yes yes.
0: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
1: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
0: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, ఇస్ నాట్ బాదర్డ్.
1: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
0: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
1: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
0: అర్జున సాట్ బై ది సైడ్.
1: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
0: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
1: కానీ స్వామి,
0: స్వామి
1: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
0: మై సన్ ఇస్ సో యంగ్.
1: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
0: Why did you say
1: that? ఎందుకు నేను చూడకుండా చేశారు?
0: How is it I could meet
1: him? చిన్న వయసు లోపలే మృత్యు ప్రార్థించడమా?
0: Why did my son die at
1: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
0: Can't you make him live for some more time?
1: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: He went on blaming God for not keeping his son alive for a long time.
1: పిచ్చివాడా,
0: madcap.
1: ఈ చిన్న వయసు పెద్ద వయసు అనేవి ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
0: The age

0: are old related to this body. But that won't apply.
1: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
0: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
1: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
0: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనమందరి కూర్చుకు చేరి
0: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్
1: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
0: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
1: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
0: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
1: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
0: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
1: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: అండ్ వి హావ్ పర్చేజ్డ్ ఏ ఉల్లన్ క్లాత్.
1: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
1: తీసుకుని వచ్చాను.
0: వి బ్రాట్ ఇట్.
1: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
0: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: కానీ 10 సంవత్సరం తర్వాత
0: ఆఫ్టర్ 10 ఇయర్స్
1: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల
0: యాజ్ ఐ షిఫ్టెడ్
1: ఈ బట్టలను ప్యాక్ చేస్తూ వచ్చాము.
0: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్.
1: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
0: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
1: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
0: అండ్ దెన్ హీ ఫెల్ట్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
1: కానీ కుట్టించుకున్నాడు.
0: హీ గాట్ ఎ స్టిచ్.
1: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
0: Then he attended
1: marriage function. వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బఫేలో బుఫేలో అంటారు, ఆ విధంగా తిండి సమయం లోపల బఫే డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. వంగేటప్పటికి ఆ కోటు పట్టన పగిలిపోయింది.
0: And he was moving about in the buffet dinner type as he bent the cloth tore
1: there. He
0: was feeling sad.
1: Kotta gudda.
0: New suit.
1: నిన్ననే స్టిచింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
0: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టార్న్ అవుట్.
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
0: దట్ కృష్ణ సెడ్,
1: స్టిచ్వాడా,
0: ఓ మ్యాడ్ ఫెలో,
1: కుట్టింది నిన్న కొత్త కోటే.
0: స్టిచ్ చేస్తాడే న్యూ,
1: బట్ట కూడా కొత్తదే.
0: క్లాత్ ఇస్ న్యూ,
1: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
0: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
1: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
0: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
1: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
0: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
0: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్.
1: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
0: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ద కోట్ హెస్ టోర్న్ అవుట్.
1: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
0: దెన్ అర్జున సెడ్, ఏం సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి?
1: జీవితమే రహస్యము.
0: యువర్ దిస్ ఇస్ మిస్టరీ.
1: జీవితమే విచిత్రము.
0: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
1: చిత్రంబులు.
0: పెక్యూలియర్.
1: ఇదంతా చిత్రములు నాయన.
0: హౌ మిస్టీరియస్ దే ఆర్.
1: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
0: యు కెనాట్ అండర్స్టాండ్ ఇన్ ఫుల్.
1: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
0: అండ్ హి పాసిఫైడ్.
1: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
1: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటారు.
0: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
1: దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
0: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
1: రీజన్,
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
0: ఫర్ గాడ్స్ యాక్షన్
1: నో రీజన్.
0: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
1: కనుకనే భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్.
1: ఎవరైనా సరే
0: ఆర్ డిఫర్
1: కాదు అంటే కాదు, సంతోషం అంతే.
0: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో,
1: అవును అంటే అవునే.
0: వెన్ మీ yes means is yes.
1: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
0: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్.
1: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
0: యు సే స్వామి ఇస్ గాడ్.
1: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
0: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
1: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
0: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్ హియర్.
1: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
0: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
1: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
0: If you say you have no God, yes, you have no God.
1: నీ
0: భగవంతుడు నీకు
1: లేడని చెప్పుకోవటంలో నీకు అధికారం ఉంటుందాది.
0: You have got every right to say no.
1: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you?
0: Who are you? What authority you have to deny my God?
1: అధికారం లేదు.
0: You have no authority.
1: కాబట్టి నా నమ్మకం నాది.
0: This my faith.
1: నీ అపనమ్మకం నీది.
0: And you have disbelief.
1: కనుక మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
0: We should have strong faith.
1: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
0: ఎనీబడి మే డినై ఆర్ నెగే.
1: అవునన్న వారికి అవును.
0: ఇఫ్ యు సే yes, you will get the response.
1: నా దాని నీవు కాదన్న దానికి ఏ మాత్రం అధికారం లేదు.
0: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
1: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
0: దెన్ విల్ కీప్ హిస్ మౌత్
1: షట్ అప్ అని అక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ షట్ అప్.
1: వాడే నోరు మూసుకుంటాడు.
0: హి హిమ్సెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
1: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో, దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
1: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి కూడా ఈ 11 పేర్లు కూడా భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు. ఇది
0: ఆల్ దీస్ 11 నేమ్స్, సుప్రీం బ్లిస్, సుప్రీం హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్, గాయత్రీ
1: మంత్రంలో కూడాను, గాయత్రీ మంత్రంలో కూడాను,
0: గాయత్రీ మంత్ర
1: 9 వర్ణాలు ఉన్నాయి.
0: దేర్ ఆర్ 9 వర్ణాలు.
1: ఒకటి ప్రార్థన ఉంటుండాలి,
0: వన్ ఇస్ ప్రేయర్.
1: ఒకటి ధ్యానం ఉంటుండాలి,
0: వన్ మెడిటేషన్.
1: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య, ఈ 9 కూడాను వర్ణనలు.
0: ఆల్ దీస్ 9 నరేషన్స్ ఆఫ్ గాడ్.
1: ధీమహి ప్రార్థన,
0: ధీమహి ఇస్ ప్రేయర్.
1: ధియో యోన ప్రచోదయాత్,
0: ధియో యోన ప్రచోదయాత్,
1: మంచి బుద్ధిని మన కోరుతూ.
0: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
1: అదే రీతిగానే
0: లైక్ వైజ్
1: కొన్ని వర్ణనలు ఉంటాయి, కానీ ఇది వర్ణన కాదు.
0: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్, దిస్
1: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
0: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
1: ఇది కూడా ఒక పేర్లే.
0: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
1: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర, బౌండ్ బై సర్టన్ టైం.
1: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ సమ్ రీజన్.
1: కానీ దైవతత్వానికి నో రీజన్.
0: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
1: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
0: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
1: భగవంతుడికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
0: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
1: భగవంతుడికి ఏ విధమైన విచారం లేదు.
0: హి హ్యాస్ నో వరీ.
1: భగవంతుడికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
0: హి ఇస్ థాట్లెస్, బియాండ్ థాట్.
1: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
0: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
1: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
0: పీపుల్ హావ్ వరీస్ బికాజ్ థాట్స్
1: ఉన్నటువంటి వారికి దుఃఖము.
0: అండ్ ద వన్
1: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
0: ద వన్ విత్ థాట్ ఇస్
1: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
0: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
1: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
0: సో భగవాన్ సేస్ ఫైన్, సంతోషం
1: పరమ సుఖదం, అది నాకు సంతోషము.
0: పరమ సుఖదం దట్ ఇస్ స్వామి.
1: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
0: సమ్ క్లయింట్స్ సే స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్, స్వామి సే చాలా సంతోషం, వెరీ గుడ్.
1: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా
0: అంటున్నారు. యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: నువ్వేమైనా అనుకో నాకు సంతోషమే.
0: యు మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
1: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
0: వాట్ ఎవర్ యు మే సే స్వామి సే సంతోషం, హ్యాపీ.
1: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
0: స్వామి మై పర్సన్
1: చాలా సంతోషం,
0: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
1: ఏది చెప్పినా సంతోషమే నాకు.
0: వాట్ ఎవర్ యు మే సే
1: విచారించవలసింది అవసరం ఏముంటుంది.
0: దేర్ ఇస్ నో రీజన్ ఫర్
1: జరగవలసింది జరిగింది.
0: వాట్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్
1: జరగవలసినటువంటివి జరణ మరణాలు జరగవలసింది జరుగుతుంటాయి.
0: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
0: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ. ఒకరి కోసం
1: ప్రత్యేకంగా మారటం లేదు.
0: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
1: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
0: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపెన్.
1: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
0: వి సఫర్ బికాజ్ ఆఫ్
1: అభిమానం. కోరికని
0: ఇస్ దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
1: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
1: మనం దేని కురును విచారించనక్కర్లేదు.
0: Let's not worry for anything.
1: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
0: It's all God.
1: తాను ఇచ్చాడు, తానే తీసుకున్నాడు.
0: He has given and he has taken back, withdrawn.
1: ఎప్పుడు ఇచ్చాడు?
0: When he gave.
1: ఎందుకు ఇచ్చాడు?
0: Why?
1: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: In this goods train, on certain compartments, return date is also
1: mentioned.
0: This body is sent here. You don't know when it is gone.
1: But at the
0: time of this body birth
1: only,
0: the return date is also mentioned and that date has to go back.
1: When
0: there is birth, death also should accompany. Both are natural phenomena.
1: So nobody should ఆనందంగానే ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
1: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
0: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
1: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగానే ఉండాలి.
0: As then there is God within us, we should be happy continuously.
1: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
0: We should be full of love.
1: ప్రేమ దేశంగా మారకూడదు.
0: We should not hate anybody.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరము ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గానసుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

తమ దర్శన స్పర్శన సంభాషణలతో పాటు తమ సంపోషణలో తమ సామీప్య సాయుధ్యంలో గడచిన మధుర వసంతాలు నిజంగా మేమంతా జీవించిన అమృత ఘడియలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ స్వామి ప్రబోధించిన మార్గాన, స్వామి ఆశించిన విధాన, స్వామి ఆదేశించిన చందాన, తమ జీవితాలను మలచుకునే సత్సంకల్పం కలిగిన సాయి విద్యార్థులే కాకుండా సాయి కుల్వంతాల్లోని అశేష భక్తజనులే కాకుండా అఖండ విశ్వంలోని అనంతకోటి సాయి భక్తుల ప్రయత్నాన్ని అనురక్తితో అమలు అయ్యేలాగున ఆశీర్వదించి మమ్మందరినీ మీ బాటలో నడిపింప ప్రార్థన. బాహ్య ప్రపంచంలో జీవనయాగం సాగిస్తున్న మాకు అనుదినం అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉంటూ ఉన్నానని నిదర్శనల సూచిస్తూ తమ ప్రేమసాగరంలో అమృత బిందువులను ఆస్వాదింపచేస్తున్న మా సాయిమాతకు మా అందరి హృదయపూర్వక నమస్సుమాంజలి.

0: ദിവ്യാത്മ സ്വരൂപനാണ്. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట. ధనుజుల దుష్టుతుల నెల్ల పొగడుకుతుండు వాడే చెవట. బ్రహ్మ విద్య నేర్చి ఇచ్చుట అధ్యాత్మను కనుగొనుట. రాజయోగమునకు బాట ఇది ఏ సాయి చెప్పు మాట.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. హ్యూమన్స్ హు ఆర్ లివింగ్ on the earth must first become good human beings. Those people who go on praising and appreciating the demonic acts of the demons and the devils, they are useless ones. The type of education that is imparted here is Brahma Vidya.
0: Prema Swarupulara, ప్రపంచంలో ప్రతి జీవికి జీవిత పరమార్థం అంటే ఏమిటో బోధపడదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ అర్త్ డస్ నాట్ నో వాట్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్.
0: చాలా మందికి బోధపడలేదనే బాధ కూడాను ఉండదు.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డు నాట్ హ్యావ్ ఈవెన్ ది feeling of pain that they have not been able to understand the purpose.
0: Nootiko kotiko okariki itti bhavam yerpadutundi.
1: One in a million or a billion is likely to get the feeling to understand the purpose of life.
0: Adi ye jeevita paramavadiki prathama sopanam.
1: That is the very first step which can take a person to the end of one's life's goal.
0: Kadupu ninda tindi kanti nindra nidra.

0: ఒంటి నిండుకు దుస్తులు, ఇంటి నిండుకు పిల్లలు, ఇవే పరమావధిగా భావిస్తున్నారు ఈనాటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే కన్సిడర్ ఎర్నింగ్ ఫర్ ఫుడ్, హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్, ఎ హౌస్ టు లివ్ ఇన్ అండ్ గుడ్ క్లోత్స్ టు వేర్, దీస్ ఆర్ ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కళకళలాడే కళత్రం, తడతలాడే వస్తు వాహనాలు, ఇవే మానవ జీవితమని వారు ఉప్పొంగిపోతున్నారు.
1: ద పీపుల్ ఆర్ గెటింగ్ ఎగ్జలరేటెడ్ అండ్ హ్యాపీ దట్ ది వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు కేర్ ఫార్ థింగ్స్ విచ్ ఆర్ ది కంఫర్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ద లగ్జూరీస్ ఆఫ్ లైఫ్.
0: ఇది కొంతవరకు నిజమే.
1: టు సమ్ ఎక్స్టెంట్ దిస్ ఇస్ ట్రూ. ఇన్ ఫ్యాక్ట్
0: కడుపు నిండినంత మాత్రమున మనసు నిండదు, జీవితం పండదు.
1: If one is able to fill one's stomach, one has not achieved the task of giving satisfaction to the mind and fulfilling the life's goal.
0: Tini urukundeetvanti swabhavam kaadu manavunadi.
1: Man's nature is not confined only to eating and satisfying himself.
0: Tini tirigali.
1: Once a person has filled his stomach, he has to
0: tirigi parichiyali.
1: Once he starts moving, he has to work.
0: Endukosam ye vidhanga ekkada nenu ye vidhanga pani chestunnanu aneetundi vichara salapali.
1: He has to inquire into what work he is doing, for what purpose he is doing the work.
0: Ee pannu endu manchini penchali, 10 mandiki panchali.
1: In whatever work he does, he has to develop goodness and greatness and distribute it among 10 other people.
0: Idi laukika jeevitamunaku idi paramavadhiga bhavistunnaru.
1: This is considered as the goal of the worldly life.
0: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi, hrudayanni muripinchunadi ee bahya prapanchame.
1: The external world is one which can be seen by the eye, which can give a satisfaction to the mind and which can give a lot of joy.
0: Idi indriyamulu yokka marpu.
1: This is only a modification and change which comes about in the senses.
0: Ee indriyamulaku atheetamainatundi manasu.
1: Mind transcends the senses.
0: Manasu kante goppadi buddhi.
1: Intellect excels the mind.
0: Buddhini nadipinchunadi atma.
1: It is the atma which drives and directs the intellect.
0: Kanukane ee atma tattvanni gurtinchinappude manavattvam sarthakam avutundi.
1: It is therefore only when one recognizes the principle of atma, one would justify and sanctify being a human being.
0: ఇంద్రియములన్నింటికంటేను వాగేంద్రియము చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ది పవర్ ఆఫ్ స్పీచ్ ఈస్ వెరీ,
0: ఇది చాలా శక్తివంతమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: కనుక మొట్టమొదట ఈ వాగేంద్రియమును అరికట్టినప్పుడే కించుమించు సర్వేంద్రియమును కూడా మనము సాధించినటువంటి వారం అవుతాం.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఓన్లీ వెన్ వన్ కంట్రోల్స్ వన్ టంగ్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది అదర్ సెన్సెస్.
0: ఈ వాగేంద్రియమునకు తినటం త్రాగటం ప్రధాన లక్ష్యం.
1: The most important aspect of the tongue is drinking and eating.
0: దీనిని ఆహార వ్యాహారం అని కూడాను పోషిస్తుంటారు.
1: The same thing has been described as taking food and developing certain habits.
0: ఈ వాగేంద్రియం యొక్క వ్యవస్థను కొంతవరకు మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to recognize the functioning of this particular sense organ tongue.
0: Sarva indriyam yokka vyaparam nanni kudunu vagendriyam lo leenamai untadi.
1: The business of all the senses are merged and submerged into the tongue.
0: Kanukane vaakunu manastu cherchadaniki prayatninchali.
1: We have to always unify the word uttered by the tongue with the mind.
0: Mana vaakunu sadhyamainanta varaku kudunu aduplo pettukovali.
1: The sum and substance of all this is, as far as possible, should exercise strict control over your tongue and the word.
0: Appude manasu maatladataniki prayatnistundi.
1: Then the mind starts wagging.
0: Ee manasu maatladataniki prayatninchinappudu manasuku buddhi cheppi tadupari ee manasunu buddhito cherchadaniki prayatninchali.
1: When mind starts expressing itself in thoughts, it is necessary for the intellect to give correct advice to the mind and control it.
0: Buddhini aatmato koodichinappudu ఈ వాగేంద్రియం అనేటువంటిది మనోస్తునందు, మనసు బుద్ధి యందు, బుద్ధి ఆత్మ యందు లీనమై సర్వతత్వాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
1: వెన్ యూ లింక్ ద ఇంటలెక్ట్ విత్ ఆత్మ, ది టంగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ మైండ్, మైండ్ ఇన్ ఇంటలెక్ట్ అండ్ ఇంటలెక్ట్ ఇన్ ఆత్మ, డస్ దే బికమ్ వన్.
0: కానీ లోకమునందు సామాన్యమైన మానవులు బాహ్య జగత్తునకును అంతర్జగత్తుకును

0: అవినాభావ సంబంధం ఉన్నదైనటువంటి ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేరు.
1: బట్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ డూ నాట్ అండర్స్టాండ్ ద ఇన్ఎక్స్ప్లికబుల్ అండ్ ఇన్హెరెంట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
0: నిరంతరము బాహ్య ప్రపంచమునందు భోగభాగ్యములను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నారే కాని అంతరింద్రియములందు ఆత్మానందమును పొందుటకై మానవులు ప్రయత్నం సరిపెట్టడం లేదు.
1: మ్యాన్ ఈస్ కంటిన్యూస్లీ మేకింగ్ ఎఫర్ట్ టు ఎంజాయ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఎ టైమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్.
0: మానవునికి బహిర్దృష్టియే అభివృద్ధి పరుచుకుంటున్నాడే కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను ప్రయత్నం సలపటం లేదు.
1: He is spending all his efforts in developing an external vision, but he is not making even a small effort in developing the inner vision.
0: Nijame idi vari dosham kaadu.
1: This is true. In fact, this may not be their own mistake.
0: Panchendriyamulandu kannulu chevulu ముక్కు నోరు ఇత్యాది ప్రధానమైన ఇంద్రియములు యొక్క ద్వారములు బయట వైపునే తెరవబడినది కనుక ఇందులో బయట దృష్టి రావటంలో దోషం లేదు.
1: ది డోర్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ది ఐస్ ద ఇయర్స్ ద మౌత్ ద నోస్ దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: ఈ కొద్ది మంది మాత్రమే అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకుని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ who have developed their inner vision and are experiencing the inner atmic bliss.
0: Andanni chusi aanandinchedi shariramo aatmana.
1: Is it the body or the atma which is enjoying the beauty of the physic?
0: Aaharanni chusi aaswadinchedi shariramo aatmana.
1: Is it atma or the body which is enjoying the taste of the
0: parimalaniki paravasinchedi aatmana shariramo?
1: Is it the ఆత్మ ఆర్ ద బాడీ విచ్ ఇస్ ఎంజాయింగ్ ద స్వీట్నెస్ ఆఫ్ స్మెల్?
0: ఈ యొక్క సంయోగమునకు ఉప్పొంగిపోయేటువంటిది శరీరమా ఆత్మనా?
1: ఈజ్ ఇట్ ది ఆత్మ ఆర్ ద బాడీ విచ్ ఇస్ రియలీ ఎంజాయింగ్?
0: ఈ విధంగా మానవుడు పరిశోధనలు సల్పి పరిశీలన చేసినప్పుడు ఇది కేవలం ఆత్మ యొక్క తత్వమే కాని శరీరము జడమైనటువంటిది అనేటువంటి సత్యము చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
1: If a person makes inquiry on these lines into the working of the sense organs, one would be able to come to the conclusion that it is the atma which is enjoying and not the body.
0: Manasuku, buddhiki, indriyamunaku, atitamai, lokanni aalinchi, laalinchi, paalincheetvanti tattvamu, atma tattvam aneetvanti satyam kudanu variki artham avutundi.
1: Then only they will be able to understand it is the atma which transcends the mind, the intellect and the sense organs, everything. It is that which gives the satisfaction.
0: Bahya jagatku moolamu antar jagatku aadi aatmane.
1: It is atma which is the basis of the external world and which is the origin of the inner world.
0: Itti mooladharamainatunti oka tattvanni manam visvarinchi chadabanguramainatunti oka indimulaku lobadi jagat vyavaharamunakai manam kalamunu vyartham chesi jeevitanni nirathakam gaavinchukunnam.
1: But what we are doing is we are not taking cognizance of such a basic principle and basic truth. We are only enjoying the external world and thus we are wasting our time and our life itself.
0: ee naati vidyalanni kudalo laukika vidyale.
1: The education and the skills of today are all worldly education.
0: Vedamu vedangamu,
1: veda or vedanga,
0: sangeeta sahityamu,
1: whether it is music or literature,
0: padartha vijnana shastramu,
1: it is all the sciences,
0: rasayana vijnana shastramu,
1: chemistry,
0: tuchya shastramu,
1: physics, biology,
0: anni kudunu kevalamu laukika vidyale.
1: All these types of learning is only worldly learning.
0: Apara vidyalu endu maatrame mana yokka jeevithanni arpitam chestunnam.
1: We are dedicating our entire life for this kind of the external education.
0: Asha vidya okati maatrame para vidya.
1: The only one education which relates to atma may be described as paravidya.
0: ee aparavidyalu anni kudanu kevalam jeevanopadhi nimittam yerpadinatuntivi.
1: All these aparavidyas or educations relating to the external world are meant for eking out
0: jeevanopadhi yokka tattvam emiti.
1: What is the purpose and goal of human life?
0: Intilo vantalu undarante ee vantalu yokka lakshyam emiti? Bhujincheetvanti vyakti undinappude ee vantalu vandinanduku saarthakam.
1: If something is cooked, a tasty food is cooked at home, what is the purpose of it? The purpose is only to feed people.
0: ee laukika vidyalanni kudanu alaukikamainatunti yokka aatma tattvanni gurtinchadaniki nimittamai yerpadinatunti satyanni ee naadu manam artham cheskovali.
1: We have to recognize the truth that all these external sciences and worldly education is meant only to realize the atma vidya. ది నాలెడ్జ్ రిలేటింగ్ టు
0: ఆత్మ విద్యే లేకుండా ఈ అన్ని విద్యలన్నీ కూడాను కేవలము నిరర్థకములు.
1: Without knowledge of Atma, all the other types of knowledge and learning are a sheer mere waste.
0: Kanukane prati manavudu kudanu, what is the purpose of life, mana yokka jeevitham yokka parama lakshyam emiti aneetvanti yokka prashnalu chala chanamulu kudanu veskuntu undali.
1: Therefore every human being every moment should put a question to himself as to what is the purpose of life.
0: Tinatam, tragatam, nidrinchatam, maraninchatam, inte na jeevitham yokka gamyam.
1: Is it only eating, drinking, sleeping and dying?
0: పశుపక్షులని కూడా ఈ నాలుగు అవస్థలను అనుభవిస్తూనే ఉన్నవి.
1: Whether it is the animals, birds or every other living being is experiencing. If that is so, what is the speciality of the statement in which it says that human life is a very rare to get?
0: మానవుని యందు వాక్కు చాలా ప్రధానమైనటువంటిది.
1: Among all the powers, the power of talk, the power of speech,
0: ఇది తేజోమయమైనటువంటిది.
1: It is extremely powerful and resplendent.
0: మనసు అన్నమయమైనటువంటిది.
1: Mind is full of food.
0: ఇంకా ప్రాణము రసమయమైనటువంటిది.
1: Prana is dependent on manifestation of rasa.
0: తేజోమయమైనటువంటి యొక్క వాక్కు అన్నమయమైనటువంటి దేహమును రసమయమైనటువంటి ప్రాణంతో కూర్చటమే దీని యొక్క పరమావధి.
1: The purpose of life is to bring the physical body, the walk, and then the mind and the prana.
0: Atma anaga kevalamu vaaku manasu pranamu moodinti yokka sammilitamainatundi swaroopame.
1: Atma really means a combination and the essence of the walk, the mind and the pranas, the vital air.
0: ఈ బృహత్తరమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని విధములైనటువంటి పరిశోధనలు చేయాలి.
1: If you want to understand the inner significance of Atma Tattva, you have to make efforts and experiments in certain directions.
0: దీనికి మూడు అవస్థలు.
1: There are three stages.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తిలు అని.
1: It is the waking, sleep and dream states.
0: జాగ్రత్త అనగా ఏమిటి?
1: What do you understand by waking state?
0: మనము మేలుకొని దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు చూడటం, వినటం, అనుభవించటం, మాట్లాడటం ఇలాంటి పంచేంద్రియంతో కూడినటువంటి యొక్క తత్వమే ఈ బాహ్య జగత్తు.
1: వాట్ డు యూ అండర్స్టాండ్ బై వేకింగ్ స్టేట్? వేకింగ్ స్టేట్ ఈస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ ఆల్ అవర్ సెన్స్ ఆర్గన్స్ అండ్ మైండ్.
0: విశ్వ తత్వం యొక్క సూక్ష్మ స్వరూపం కనుకనే దీనికి విశ్వడు అని కూడా మరొక పేరు.
1: As the external world has got another name of Vishuddhu, as it is
0: ee Vishuddhu anetunti yadu 24 tattvato koodi untuntadu.
1: This Vishuddhu consists of 24 cosmic principles.
0: 5 gnanendriyamulu 10,
1: 5 karmendriyas and 5 gnanendriyas,
0: 5 pranamulu 15,
1: 5 vital airs, this means
0: 50, 5 bhutamulu 20,
1: 5 elements, this means
0: manasu buddhi chittamu ahankaramu. ఇది అనేక విధమైనటువంటి కూడుతూ ఉన్నటువంటి అంతఃకరణములు.
1: మనస్, బుద్ధి, ఇంటలెక్ట్, చిత్త, హార్ట్
0: అనే అన్నింటితో కూడినటువంటిదే బాహ్య జగత్తు.
1: ది ఎక్స్టర్నల్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 24 ప్రిన్సిపల్స్.
0: దీనినే విశ్వడు అన్నారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఇది జాగ్రత్త అవస్థ యొక్క స్వరూపము.
1: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ది జాగ్రత్త స్టేజ్.
0: రెండవది స్వప్నావస్థ.
1: ది సెకండ్ వన్ ఈస్ డ్రీమ్ స్టేట్.
0: ఇది కేవలము కొన్ని ఇంద్రియములతో మాత్రమే కూడి ఉంటుంది, కానీ బాహ్యమైనటువంటి యొక్క కర్మేంద్రియములు ఏమాత్రము దీనికి పనికిరావు.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది మైండ్ ఈస్ అసోసియేటెడ్ ఓన్లీ విత్ 5 సెన్సెస్, ది ఇన్నర్ బట్ నాట్ ద 5 ఎక్స్టర్నల్.
0: తనకు తాను సర్వమును సంకల్పించుకొని సృష్టించి చేస్తుంది.
1: మైండ్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ది వరల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటితోనే కూడి ఉంటుంటుంది.
1: ది డ్రీమ్ స్టేట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మైండ్, intellect, chitta and ego sense.
0: ilanti paristhitilo idi tejomayamainatundi oka swaroopane dharistundi.
1: In that particular sense and state it takes the form of total resplendence.
0: Swapnavasthanu taijasudu ani peru pettaru.
1: Therefore in dream state has been described and given the name of taijasa.
0: Inga karana avastha untundadi ade sushupti. Su anaga manchi, shupti anaga nidra, మంచి గాఢ నిద్ర అని సుషుప్తికి అర్థం.
1: ద థర్డ్ వన్ ఈస్ సుషుప్తి, దట్ మీన్స్ డీప్ స్లీప్.
0: ఈ యొక్క గాఢ నిద్ర యందు మాత్రము కేవలం ప్రజ్ఞ మాత్రమే కలిగి ఉంటుంది.
1: ఇన్ ద డీప్ స్లీప్ దెర్ ఇస్ ఓన్లీ ప్రజ్ఞ అవేర్నెస్.
0: కనుకనే ఈ సుషుప్తికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ స్టేటస్ సుషుప్తి హస్ బీన్ గివన్ ది నేమ్ ఆఫ్
0: విష్ణుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. ఈ మూడు కూడాను ఆత్మ యొక్క భిన్న పేర్లు మాత్రమే.
1: విష్ణుడు, తేజస్సుడు అండ్ ప్రాజ్ఞుడు ఆర్ త్రీ నేమ్స్ రిప్రజెంటింగ్ త్రీ స్టేట్స్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే జాగ్రత్త అవస్థ యందు ఆత్మ విశ్వస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ విశ్వ.
0: స్వప్నావస్థ యందు తేజోమయ స్వరూపాన్ని ధరించి ఉండాలి ఆత్మ.
1: ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ డ్రీమ్ స్టేట్.
0: గాఢ నిద్ర యందు సుషుప్తి యందు అక్కడ ప్రజ్ఞా స్వరూపాన్ని ధరించింది.
1: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ.
0: కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని దీనికి పేరు పెడుతూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది అటరెన్స్ ప్రజ్ఞానం బ్రహ్మ హ్యాస్ ఎమినేట్.
0: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ప్రజ్ఞానం?
0: ఈనాడు జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము అనేక విధమైనటువంటి జ్ఞానమును మనము తెలుసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ ఫెమిలియర్ విత్ జ్ఞాన, విజ్ఞాన అండ్ సుజ్ఞాన.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, అజ్ఞానము, తలంపు, సంకల్పము, తెలివితేటలు, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క భిన్న పేర్లు, భిన్న భిన్నమైనటువంటి పేర్లు.
1: వెదర్ ఇట్ ఈస్ జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, అజ్ఞాన, ఇగ్నోరెన్స్, థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివెన్ టు ఆత్మ.
0: మనము కన్నుతో చూస్తున్నాము జగత్తును అని భావిస్తున్నాము.
1: వి ఇమాజిన్ దట్ వీఆర్ సీయింగ్ ది వరల్డ్, ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ అవర్ ఐస్.
0: కన్ను ద్వారా అంతఃకరణ వృత్తితో కూడి ఏ జ్ఞానమైతే రంగులను చూస్తున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: ప్రజ్ఞాన ఈజ్ దట్ విచ్ త్రూ అంతఃకరణ అండ్ త్రూ ఐస్ ఈజ్ ఏబుల్ టు సీ ద డిఫరెంట్ కలర్స్ విచ్ మేనిఫెస్ట్ ది వరల్డ్.
0: శ్రోత్రములతో ఏ యొక్క జ్ఞానమైతే అంతఃకరణ వృత్తి వల్ల అనేక సుశబ్దములు, దుశ్శబ్దములు వినగలుగుతున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: ఇట్ ఈస్ అగైన్ ప్రజ్ఞాన విచ్ హెస్ బీన్ ఏబుల్ టు హియర్ డిఫరెంట్ సౌండ్స్ స్వీట్ అండ్ బిట్టర్ విత్ ది హెల్ప్ ఆఫ్ అంతఃకరణ త్రూ ద ఇయర్స్.
0: జ్ఞానేంద్రియం ద్వారా అనగా ఘ్రాణేంద్రియం ద్వారా అంతఃకరణ వృత్తితో ఏ విధమైనటువంటి సుగంధము, దుర్గంధములను అనుభవించుతున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: అగైన్ ఇట్ ఈస్ ది ప్రజ్ఞాన విచ్ హెస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్ త్రూ అంతఃకరణ అండ్ త్రూ ద నాలుక
0: ద్వారా అంతఃకరణ వృద్ధితో ఏ యొక్క జ్ఞానము అనేక రకములైనటువంటి రుచులను తెలుసుకొనిచున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: అగైన్ ఇట్ ఈస్ ది సేమ్ ప్రజ్ఞాన విచ్ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ టేస్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ అంతఃకరణ త్రూ టంగ్.
0: దృష్టికి, శ్రవణమునకు, వాక్కు, ఈ యొక్క వాసనకు అన్నింటికి అంతఃకరణ అనేటువంటి యొక్క తత్వం నందు ఈ యొక్క ప్రజ్ఞానము అంతర్భూతమై ఉంటున్నది.
1: ప్రజ్ఞాన యాజ్ ది సబ్స్ట్రాటం ఫర్ ది అంతఃకరణ విచ్ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెదర్ ఇట్ ఈస్
0: కేవలం బల్బులు వంటివి.
1: ఐస్ మే బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ బల్బ్స్.
0: బల్బు ఉండినంత మాత్రమున మనం వెలుతురును అందుకోగలుగుతున్నామా?
1: కెన్ వీ గెట్ లైట్ బై మియర్లీ హ్యావింగ్ బల్బ్?
0: ఈ బల్బును ప్రకాశింపజేసేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఇల్యూమినేట్స్ దీస్ బల్బ్స్?
0: అదే కరెంట్.
1: ఇట్ ఈస్ కరెంట్.
0: అదే శక్తి.
1: దాట్ ఈస్ పవర్.
0: అదే విద్యుత్.
1: దాట్ ఈస్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది కాబట్టి కన్నులు కేవలం బల్బులు వంటివే కానీ దీని స్వతసిద్ధమైనటువంటి శక్తులు కానీ, స్వప్రకాశమైనటువంటి శక్తులు కానీ ఈ బల్బులకు లేవు.
1: దీస్ ఎక్స్టర్నల్ లైట్స్ ఆర్ మియర్లీ లైక్ బల్బ్స్. దే డు నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఆఫ్ విజన్ బై దెమ్సెల్వ్స్.
0: దీనికి ఆధారం కరెంట్.
1: ద బేసిస్ ఫర్ దిస్ ఈస్ కరెంట్.
0: అదే విధంగానే చెవులు ఒక లౌడ్ స్పీకర్స్.
1: సిమిలర్లీ ది ఇయర్స్ దే ఆర్ లైక్.
0: ఈ స్పీకర్ ఉండినంత మాత్రమున మనం శబ్దం వినగలుగుతున్నామా?
1: ఇఫ్ యూ మియర్లీ హ్యావ్ ది స్పీకర్స్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది
0: సౌండ్? అంతర్ సంబంధమైనటువంటి ఒక కరెంట్ దీనికి ఉంటుండాలి.
1: ఓన్లీ వెన్ కరెంట్ ఈస్ వర్కింగ్ త్రూ దిస్.
0: ఈ కరెంట్ లేకపోతే ఆ యొక్క స్పీకర్స్ లో మనం శబ్దాన్ని వినలేము.
1: ఇఫ్ దెర్ ఈస్ నో కరెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీ సౌండ్ త్రూ ద స్పీకర్స్.
0: ఇంకా మనకు నోరు ఉంటుండాలి, నాలుక ఉంటుండాలి.
1: దెన్ యూ టేక్ టంగ్ ఫర్ ఎగ్జాంపుల్.
0: అదే మైక్.
1: టంగ్ ఈజ్ లైక్ మైక్.
0: అది ఆ మైక్ లో కరెంటే లేకపోతే నా శబ్దాన్ని ఆ యొక్క స్పీకర్స్ లో నీవు ఏమాత్రం వినలేవు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కరెంట్ ఇన్ ద మైక్, సౌండ్స్ అటెండ్ బై స్వామి వుడ్ నాట్ బి ఏబుల్ టు బి.
0: అదే విధంగా ఈ పంచేంద్రియములన్నీ కూడాను కేవలం జడమైనటువంటివి మాత్రమే.
1: ఇన్ ది సేమ్ వే ఆల్ ది ఫైవ్ ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఇనర్ట్ బై దెమ్సెల్వ్స్.
0: ఈ జడమైనటువంటి యొక్క ఇంద్రియములను చైతన్యమయంగా మార్చేటువంటిది ఆ ప్రజ్ఞానం.
1: ఇట్ ఈస్ ది ప్రజ్ఞాన విచ్ యాక్టివేట్స్ అండ్ ఫిల్స్ లైఫ్ ఇన్ టు దిస్ ఇనర్ట్ సెన్స్ ఆర్గన్స్.
0: ప్రపంచమంతా కూడాను ఒక పదార్థముల యొక్క సమ్మిళితము.
1: ఎంటైర్ వరల్డ్ ఈస్ కాంగ్లమరేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్.
0: ఈ అన్నింటి ఎందును మారినటువంటిది, మార్పు చెందనటువంటిది, త్రికాలం ఎందు ఉండినటువంటిది ఒక్కటి మాత్రం ఉన్నది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ఎగ్జిస్ట్ త్రూ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: అది ఏ ఆత్మతత్వము? అది ఏ ప్రజ్ఞానము? అది ఏ బ్రహ్మ?
1: దట్ ఈస్ ప్రజ్ఞాన అండ్ దట్ ఈస్ ఆత్మ అండ్ దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుకనే అట్టి నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, నిరంతరము ఉండగలిగినటువంటి యొక్క శక్తి ద్వారానే క్షణభంగురమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థములంతా పనిచేయగలుగుతున్నాయి.
1: ఆల్ దీస్ ఎక్స్టర్నల్ వర్ల్డ్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ దే హావ్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద పర్మనెంట్ ఎంటిటీ, ది అన్చేంజింగ్ ఎంటిటీ, ద పవర్ఫుల్ ఎంటిటీ.
0: పరమాత్మకు పేరు అస్థి భాతి ప్రియము అని.
1: అస్థి భాతి ప్రియం ఆర్ అనగా నేమ్స్ ఆర్ పరమాత్మ
0: చిత్ ఆనంద్.
1: ది సేమ్ అస్థి భాతి ప్రియం మే బి కంపేర్ టు సత్ చిత్ అండ్ ఆనంద.
0: సత్ అనగా బీయింగ్, నిరంతరము ఉండేటువంటిది.
1: సత్ రెఫర్స్ టు బీయింగ్ విచ్ ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: చిత్ అనగా సర్వత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని కూడా నిరూపించేటువంటిది.
1: చిత్ రిప్రజెంట్స్ ది పవర్ ఆఫ్ ఆమ్నిషియన్స్.
0: నిరంతరము ఆనందముగా ఉండేటువంటిది ఈ యొక్క ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్.
0: ఈ మూడు కూడా మారనటువంటివి.
1: దీస్ త్రీ థింగ్స్ డు నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: ఇలాంటి మారనటువంటి యొక్క తత్వములకు రూపము, నామము మనం చేస్తున్నాం.
1: దీస్ త్రీ ఆస్పెక్ట్స్ విచ్ డు నాట్ అండర్గో ఎనీ చేంజ్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు.
0: ఈ రూపనామము నిరంతరం కూడా మార్పు చెందినటువంటివి.
1: నేమ్ అండ్ ఫామ్ కంటిన్యూస్లీ అండర్గో చేంజ్.
0: అస్థి భాతి ప్రియము అనగా సత్ చిత్ ఆనందములకు రూపము, నామము చేస్తే పంచకములు అయిపోతున్నాయి.
1: ఇఫ్ యు యాడ్ ఫామ్ అండ్ నేమ్ ఫర్ అస్థి భాతి అండ్ ప్రియం దెన్ దే బికమ్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
0: ఈ పంచకమునే ప్రపంచము అని పేరు పెడుతూ వచ్చారు.
1: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రపంచం.
0: అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అన్నారు.
1: దట్ మీన్స్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్.
0: కనుక నిరంతరము ఉండేటువంటి యొక్క తత్వము సర్వ పదార్థములు ఎందు కూడా ఉంటున్నది.
1: దట్ ప్రిన్సిపల్ అండ్ దట్ తత్వ విచ్ ఈస్ పర్మనెంట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
0: నీకు తెలియకపోవచ్చును, నీవు చూడలేకపోవచ్చును.
1: యూ మైట్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్, యూ మే నాట్ బి ఏబుల్ టు సీ ఇట్.
0: నువ్వు చూడకపోయినప్పటికీ అందులో ఆ యొక్క బీయింగ్ అనగా శాశ్వత తత్వం అనేటువంటి ఒకటి ఉన్నది.
1: Whether you are able to see or not, the permanent principle is existing in every
0: indriyamulu anninti kudanu velaku bhagamulo oka chaitanyam anetundi pani cheyistu untunnadi.
1: Behind all our sense organs there is a particular principle which is directing and prompting.
0: Aa prajnana tattame lekundina manavudu jadamayudu.
1: Without that principle of prajnana man would be an inert being.
0: Kanukane మానవత్వం అనేటువంటిది దైవత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెససరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దాట్ వెన్ యూ థింక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హీస్ అసోసియేటెడ్ విత్
0: ఒక్కొక్క అవస్థ యొక్క అనుభూతిని మరొక అవస్థ ఎందు మనం అనుభవించలేము.
1: వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యు హ్యావ్ ఇన్ వన్ స్టేట్ లైక్ వేకింగ్ స్టేట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: స్వప్నావస్థ ఎందు ఏదో ఒక మరణాన్ని చూసి దుఃఖిస్తున్నావు.
1: వెన్ యు ఆర్ హావింగ్ ఎ డ్రీమ్ sometimes we be crying.
0: కానీ స్వప్నంలో మరణించిన వారిని, వారి నిమిత్తమై జాగ్రత్తలో మనం ఏడుస్తున్నామా?
1: ఫర్ ఎ డెత్ విచ్ హస్ టేకన్ ప్లేస్ ఇన్ యువర్ డ్రీమ్ ఆఫ్టర్ యువర్ అవేకన్ వుడ్ యు స్టార్ట్ క్రైయింగ్?
0: స్వప్నావస్థకు మాత్రమే సంబంధం, కానీ జాగ్రత్త అవస్థకు అది నిత్యము.
1: ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ డ్రీమ్, ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇన్
0: ఓన్లీ. జాగ్రత్త అవస్థ ఎందు మరణించినటువంటి వారిని నిద్రావస్థ ఎందు మనం దుఃఖిస్తున్నామా?
1: On the other hand, suppose there is a death which has taken place in waking state, would you start crying in your dream state?
0: అది అవస్థకు మాత్రమే సత్యము, కానీ ఈ యొక్క నిద్రావస్థకంతా ఇది మిథ్యము.
1: The truth of the waking state experience is true only for the waking state, not for the dream
0: state. కనుకనే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడా ఉండినటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: It is The principle of Atma, which is existing in the waking state, dream state,
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడా లొంగినటువంటిది కాదు.
1: This principle of Atma is not subject to
0: ఇది అతీతమైనటువంటి తత్వం, ఆత్మ తత్వము.
1: This is a transcendental principle.
0: ఈ ఆత్మతత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: Man's primary responsibility is to recognize this principle of Atma.
0: దేహ దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనహాని, దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయమని, ఈ దేవాలయం కూడాను శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది కాదు. ఇది ఎప్పుడు కదిలేటువంటి దేవాలయం.
1: ది హ్యూమన్ బాడీ ఈస్ మూవింగ్ టెంపుల్ ఫార్ గాడ్.
0: ఈ దేహం ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ దేవుడు ఉన్నాడు.
1: వేర్ ఎవర్ దిస్ బాడీ మూవ్స్, దేర్
0: నీవు మార్కెట్కి వెళ్ళు, బస్సులో కూర్చో, సినిమాకి పో, ఇంకే విధమైన ఆఫీసుకు పో, ఎక్కడ ఈ దేహాన్ని తీసుకుని పోతున్నావో ఆ దేహంలో దేవుడు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి, నిన్ను కాపాడుతూ వస్తున్నాడు.
1: Wherever you take your physical body, God is inside, be it market, be it a bus stand, be it a cinema theater, wherever you go, this accompanies you and takes care of you.
0: జడమైనటువంటి దేహంను కదిలించేటువంటి ఏమిటి?
1: What is it that moves this inert body?
0: అందులో ఉన్నటువంటి ప్రజ్ఞానమే, అదే ఆత్మతత్వము, అదే దీనిని కదిలింపచేస్తున్నది, చలింపచేస్తున్నది, చంచలింపచేస్తున్నది.
1: It is the principle of prajnana and the principle of atma which is in this inside body which makes this body move and function.
0: దాని చైతన్యం అని కూడాను పేరు పెడుతూ వచ్చారు.
1: Another name for this is చైతన్యం.
0: ఒక చోట ఇనుప ముక్కలు పెట్టి ఇటువైపున మ్యాగ్నెట్ తిప్పినట్టే ఆ ఇనుప ముక్కలు ఇటు పరిగెత్తాయి, అటువైపున తిప్పినట్టే అటువైపు పరిగెత్తాయి. కానీ ఇనుప ముక్కలు పరిగెత్తడానికి కాళ్ళు లేవే.
1: If you keep a few iron filings and move a magnet, they start moving according to the movement of magnet.
0: కనుక ఈ జగత్తంతా కూడాను, ఇంద్రియములన్నీ కూడాను కేవలం ఇనుప ముక్కల వంటివి.
1: The entire world, including the sense organs, may be compared to the iron filings.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: The human body may be compared to a valueless iron safe. Just as the jewelry is kept in iron safe,
0: దేహమందు ఆత్మ దేవుడు ఉండెను సుమా.
1: There is the precious God who is living inside this human body.
0: సత్యమైన బాట సాయి మాట.
1: This is the statement of Sai. పాత
0: విలువలేని ఇనిపి పెట్టే లోపల చాలా విలువ కలిగినటువంటి యొక్క నగలన్నీ భద్రం చేస్తున్నాం.
1: ఇన్ ఎన్ ఐరన్ బాక్స్ విచ్ మే నాట్ బి సో వాల్యుబుల్, వెరీ ప్రెషియస్ జ్యువెల్స్ అండ్ వాల్యుబుల్ జ్యువెల్స్ ఆర్ కెప్ట్ ఫర్ సేఫ్టీ.
0: ఇక విలువ లేదు కానీ లోపల ఉన్నటువంటి వస్తువులకు చాలా విలువగా ఉంటుంది.
1: ది కంటైనర్ మే నాట్ హ్యావ్ మచ్ వాల్యూ.
0: అదే విధంగా విలువ లేదు కానీ ఈ దేహమందు ఉండేటువంటి యొక్క చైతన్యం మహా విలువైనటువంటిది.
1: The physical body might not be having much value, but the intangible God has.
0: Atma tattvanni, prajnana tattvanni manamu vismaristunnamu.
1: We are giving up such precious atma tattva, principle of atma.
0: Vilavaleinatundi ee petta kosamai prakuladutunnamu.
1: We are only making all the efforts to take care of the valueless physical body which may be compared to a box.
0: Sarva nagalu kudanu alankarinchukovatam kosam deham athyavasarame.
1: For decorating ourselves with different types of jewels,
0: dehame lekapothe physical body em cheyagalam?
1: If you do not have the physical body, how can you make use of the jewelry which you are having?
0: Evaro tala tempukoni potunte tala pothe poyindi nagala poyina ye kammala poyina ani edcharata.
1: It appears there was one who began crying when her head was cut. That, well, let my head go, but my jewelry is going.
0: మనము ఆత్మతత్వం అనేటువంటి దాన్ని విస్మరించి కేవలము జడమైనటువంటి ఒక దేహతత్వాన్ని విశ్వసించి దాని నిమిత్తమే కాలమును, కర్మమును, కాయమును కూడా అంకితం చేస్తున్నాము.
1: ఇన్ ద సేమ్ వే వీఆర్ గివింగ్ ఎ గో బాయ్ ఫర్ సచ్ ప్రెషియస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అటెండింగ్ టు ది థింగ్స్ రిలేటింగ్ టు ది ఫిజికల్ బాడీ. తనను
0: తాను తెలుసుకోకుండా ఉండినంత కాలం కూడా మానవునికి దుఃఖం తప్పదు.
1: As long as man does not know who he really is, he cannot stop himself from grief.
0: ye bandhana manam ee yokka mayalo temputunnadi.
1: What is bondage and what is it that binds us?
0: Manaku bandhana anaga illu vaakili bandhana kaadu.
1: The house and such other external things
0: aalukuttaru bandhana kaadu.
1: Wife and children cannot be a bondage.
0: Aasti bandhana kaadu.
1: The properties and wealth
0: ivanni jeevinchalante prayatnisthe tappaka jeevinchavachchu.
1: If you want to give up all these things, you can easily give them up.
0: Kaani tejinchiranaatundi okati untundadi.
1: There is one which has to be given up really.
0: Adhe raga dveshamulu.
1: Those two are
0: ee raga dveshamulu anekuntidi manaku కప్పబడినంత కాలం కూడాను తన తత్వాన్ని తన స్వరూపాన్ని తాను గుర్తించుకోలేడు.
1: ది రాగ అండ్ ద్వేష, అటాచ్మెంట్ అండ్ హేట్రేట్, దీస్ ఆర్ ద థింగ్స్ యు హావ్ టు బి గివెన్ అప్. సో లాంగ్ యాజ్ యు ఆర్ అటాచ్డ్ టు
0: తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా ఉండినంత వరకు కూడాను మానవుడికి బంధన తప్పదు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ ఎంటిటీ, రియల్ నేచర్,
0: ఉండినంత వరకు బాధలు తప్పదు.
1: హీ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ అండ్ దెన్ గ్రీఫ్ ఆల్సో.
0: ఈ బాధలే దుఃఖము.
1: దీస్ గ్రీఫ్ అండ్ దీస్ పెయిన్స్ దీస్ ఆర్ ది కాజ్ ఆఫ్.
0: కనుక ఈ దుఃఖాన్ని మనం పంపాలి, ఆనందాన్ని స్వాగతం చెయ్యాలి.
1: ఇఫ్ యు వాంట్ టు గివ్ అప్ ఆల్ ది సారో అండ్ ఎంజాయ్ ద బ్లిస్.
0: కనుక ఈనాడు మనం గావించవలసినటువంటిది కేవలము లౌకిక విద్యలతో మాత్రమే మన జీవితాన్ని అంత్యంగా నిలుచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అప్ అవర్ లైఫ్ ఓన్లీ విత్ దిస్ ఎక్స్టర్నల్ ఎడ్యుకేషన్ అండ్ ది వరల్డ్లీ స్కిల్స్.
0: ఎన్ని చదువులు చదివియు మనకు ఈ విధమైనటువంటి ఆత్మతత్వమే గుర్తించుకోలేకపోయినప్పుడు ఈ చదువులన్నీ కూడాను కేవలం వ్యర్థమైన చదువులే.
1: వాట్ ఎవర్ లెర్నింగ్ యూ మే అక్వైర్, ఇఫ్ ఓన్లీ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్, ఆల్ ది అదర్ థింగ్స్ విల్ బికమ్ ఎ షియర్ వేస్ట్.
0: ఎన్ని చదువులు చదివియు ఏమి ఫలము? తన్నొసట వ్రాత తప్పించి ఎవరి తరము? చెడ్డ కాలము తన తల చేరినేని ఎండబారును బుద్ధులు బండబారు అన్నాడు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీయింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ అక్వైరింగ్ స్కిల్స్ ఇఫ్ నథింగ్ కెన్ చేంజ్ ద ఫేట్ రిటన్ ఆన్ హిస్ ఫోర్హెడ్.
0: ఇఫ్ మనం తప్పించుకోవాలి,
1: ఇఫ్ ఓన్లీ వెన్ బ్యాడ్ టైమ్ కమ్స్ నో వన్ కెన్ సేవ్ యూ, యూ విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: మంచి ప్రాప్తిని తెప్పించుకోవాలి,
1: యూ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ టైమ్స్ అండ్ గెట్ గుడ్ ప్రాప్తి.
0: ఇది మనం చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం.
1: దిస్ ఇస్ ది ప్రైమరీ డ్యూటీ విచ్ యూ హావ్ టు డిశ్చార్జ్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ మెంట్ ఫర్ లివింగ్.
0: ఇలాంటి విలువైనటువంటి జీవించదగినటువంటి పవిత్రమైనటువంటి ఈ జన్మను మనము నిరంతరం గావించుకోవడానికి ప్రయత్నించేయాలి.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ టు వేస్ట్ సచ్ ఎ ప్రెషియస్ లైఫ్ విచ్ ఇస్ మెంట్ ఫర్
0: లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడాను జత చేర్చాలి.
1: యూ హావ్ టు జాయిన్ ది వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అలాంగ్ విత్ ది
0: ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: కేవలం లౌకిక విద్యలు, లౌకిక సంపాదన, లౌకిక ధనమే ఇవి మనం మాత్రమే లక్ష్యం అందించుకున్నా ఇవి ఏమాత్రమూ మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: సో లాంగ్ యాజ్ యూ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద వరల్డ్లీ స్కిల్స్, ద వెల్త్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్
0: వెంట రాని వస్తువులు మనవి కావు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ విత్ యూ.
0: మన వస్తువులు అయితే మన వెంట ఎందుకు రావు?
1: ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ యువర్ ఓన్ ఇట్ విల్ సర్టన్లీ కమ్ విత్ యూ.
0: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా తీసుకుని రాడు.
1: వెన్ యూఆర్ బోర్న్ యు ఆర్ నాట్ బ్రాట్ విత్ యూ ఈవెన్ ఎ పీస్ ఆఫ్.
0: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
1: వెన్ వన్ ఈజ్ లీవింగ్ ద వరల్డ్ వన్ ఈజ్ నాట్ లెటింగ్ బిహైండ్.
0: మన వారు ఎట్లవుతారు? మన వస్తువులు ఎట్లవుతాయి ఇవి?
1: That being so, how can you call these things as our own?
0: మనది కానటువంటి దాని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాం. మనదైనటువంటి యొక్క విషయమే మనం మర్చిపోతున్నాం.
1: We are making efforts to acquire things which are really not our own, and we are giving up the things which are really our own.
0: కనుక మన తత్వం ఆత్మతత్వమే.
1: Our real principle is the principle of ఆత్మ.
0: కేవలం శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ప్రధానమైనటువంటిది కాదు.
1: Bookish knowledge is not the only important thing.
0: ఈ నాటి బుక్ నాలెడ్జ్, టుడే టుమారో నాలెడ్జ్, డే ఆఫ్టర్ టుమారో ఎలర్జీ.
1: టుడేస్ బుక్ నాలెడ్జ్ ఈజ్ బుక్ నాలెడ్జ్ ఓన్లీ ఫర్ టుడే అండ్ టుమారో.
0: కేవలం పుస్తకాన్ని మస్తకాన్ని ఏకం చేసుకోవటం ప్రధానమైన లక్ష్యం కాదు.
1: ద ప్రైమరీ డ్యూటీ ఈజ్ నాట్ టు ఫిల్ ది హెడ్ ఓన్లీ విత్ బుక్ నాలెడ్జ్.
0: మస్తకంలో ఉండేటువంటి పవిత్రమైన భావములను ప్రాక్టికల్ లో మనం పెట్టాలి.
1: సేక్రెడ్ థాట్స్ విచ్ ఎమినేట్ ఇన్ యువర్ మైండ్ విల్ హావ్ టు బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: అందువల్లనే ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బిన్ యాక్ట్. మనము ప్రయత్నపూర్వకంగా మన యొక్క సాధనలో దింపాలి.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు మియర్లీ అక్వైరింగ్ నాలెడ్జ్, యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఇన్ డైలీ లైఫ్.
0: మన నాలెడ్జ్ ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: ఈనాడంతా కూడా ఓ గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి, గొప్ప క్లెవర్, చాలా మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు అని మనం విర్రవీగుతున్నాం.
1: టుడే జస్ట్ బికాస్ యూ హావ్ గాట్ సమ్ నాలెడ్జ్
0: మన తెలివితేటంటే నాలెడ్జ్ అంటే ఏమని అర్థం చేసుకున్నారు మీరు?
1: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ది క్లెవర్నెస్ అండ్ ది నాలెడ్జ్?
0: ఒక పుస్తకం ఉన్నటువంటి ఒక పోయమ్ మనం చదివి 2 నిమిషాల్లో దాన్ని బై హార్ట్ చేసుకుంటే కంఠస్థం చేసుకున్నంత మాత్రం ఓహో మంచి తెలివితేటలు అనుకుంటున్నాం. ఇది నిజమైన తెలివితేటలు కాదు.
1: బై మియర్లీ లుకింగ్ ఇన్ టు ఏ పోయమ్ ఇన్ ఏ బుక్ and memorizing is considered by you as something very great. And
0: ఈ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని చేర్చుకొని మస్తకంలో పంచుకొని మస్తకం నుంచి కూడాను ఒక వాక్ ద్వారా మనం బయలుపరుచున్నాం.
1: You are looking into a book and filling your head with what you have just seen in the book, and then you are thinking that you have got knowledge.
0: కాదు కాదు, చదివినటువంటి దానిలో ఉన్నటువంటి అంతరాత్మాన్ని అంతర్భావాన్ని మనం గ్రహించి తద్వారా మన యొక్క జీవితం లోపల దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి.
1: We have to understand the inner significance of whatever we study and practice such inner significance in our daily life.
0: మనం భుజించామంటే ఆ భుజించినటువంటి అన్నం లోపల చేరి చక్కగా జీర్ణించి ఆ జీర్ణించబడినటువంటి సారము సర్వాంగానికి సప్లై చేయడం చేతనే మన యొక్క దేహం పుష్టిగా సంతుష్టిగా పెరుగుతూ ఉంటుంది.
1: If our body is growing today, it is because food which you have taken gets digested and spreads in the form of useful blood.
0: అట్టు కాకుండా మనం భుజించినటువంటి వమనంలో మనం వెనుకకు పంపిస్తే ఇంక దీనికి శక్తి ఏ విధంగా లభిస్తుంది?
1: ఆన్ ది అదర్ హ్యాండ్, if food is not digested, if it is only vomited, how can it give strength to the physical body?
0: కనుక మనం ఎవరో చేసినటువంటి విషయాలంతా కూడాను దాన్ని మనం జ్ఞాపకంగా తీసుకుని దాన్నే మనం భుజించి దాన్నే మనం జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కేవలము ఒక విధమైనటువంటి అల్ప విద్య యొక్క లక్షణాలు.
1: By merely looking into the books written by someone else, memorizing it and thinking that we have mastered the knowledge, it is only
0: దానిని తిరిగి భుజించేటువంటిది కుక్క కాని మనిషి కాదు.
1: ఇట్ ఈస్ ది డాగ్ విచ్ టేక్స్ ది వామిట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఏ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ టేక్ ది వాట్ ఎవర్ ఈస్ వామిటెడ్ బై అనదర్ పర్సన్.
0: కనుక మనలో హృదయం నుంచి వచ్చినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనం తిరిగి మనము ఆచరణలో పెట్టి సమాజంలో అందించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ sacred thoughts which come in our mind.
0: ఏదో కొన్ని పుస్తకంలో ఉన్నటువంటి విషయాలంతా మాత్రము మనము బైహార్ట్ చేసుకుని అనగా కంఠస్థం చేసుకుని దానినే మనం సర్వ విధంగా మనము విద్యగా భావించుకోరాదు.
1: By merely memorizing certain things given in the book should not be considered as a great.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఒక 99 భాగములు ఇలాంటి పని చేస్తున్నారు.
1: Among the students today 99% of them consider
0: examinations. టెక్స్ట్ బుక్స్ తీసుకుంటున్నారు, ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉండేటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: When examinations come, you should take the text books and try to understand the real meaning of what you study.
0: మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: First thing that you have to do is understand it.
0: అర్థం చేసుకున్నటువంటి దాన్ని విచారణలో చేయ కొంతవరకు దాన్ని అనుభవంతో తెప్పించుకోవాలి.
1: After you understand, you have to think about it, reflect upon that and translate it into
0: అప్పుడే దాన్ని అనుభూతి లోపల మన ఇష్టం వచ్చిన రీతిగా దానిని మార్చుకోవచ్చు.
1: వన్స్ యూ హావ్ డైజెస్టెడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ యువర్ ఓన్, యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ ఇన్ ఎనీవే యూ లైక్.
0: విషయాన్ని అర్థం చేసుకోకుండా పోయినప్పుడు కేవలం చదివినటువంటి యొక్క శ్లోకము, చదివినటువంటి యొక్క పదము, చదివినటువంటి ఒక సెంటెన్స్ దాన్నే మనం కంఠస్థం చేసుకునేది, దాన్ని ఎగ్జామినేషన్ లో రాసేది.
1: ఇఫ్ యూ ఆన్ ది అదర్ హ్యాండ్ మెమరైజ్ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ and if you write in the examination, it is no use.
0: ఈనాడు చాలా మంది పిల్లలంతా కూడాను టెక్స్ట్ బుక్ అంతా కూడాను కంఠస్థం చేస్తున్నారు.
1: Today most of the students memorize the textbooks prescribed.
0: టెక్స్ట్ బుక్ కంఠస్థం చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ మెమరైజింగ్ ది టెక్స్ట్ బుక్స్.
0: విషయాన్ని అందులో ఉండేటువంటి అంతర్భావాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్, ద ఫుల్ ఇంపార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ స్టడీ.
0: కనుక ఇది సరైనటువంటి యొక్క చదువు.
1: దట్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాస్
0: విద్యార్థికి మొట్టమొదట విద్యను అర్థం చేసుకోవాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ హీ స్టడీస్.
0: ఈనాడు విద్యార్థి అని పేరు పెట్టుకుని విద్యార్థిగా మారిపోతున్నాడు.
1: టుడే స్టూడెంట్ హ్యాస్ గాట్ ఓన్లీ ఏ నేమ్ ఆఫ్ విద్యార్థి, సీకర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ హీఈస్ ఓన్లీ సీకింగ్ ఆఫ్ ది
0: విద్యార్థి కాలమునందు విషయములు ఏమాత్రం కూడా మన తలలో చేర్చకూడదు.
1: During these days of studentship, you should not fill your head with all sorts of
0: ఈ యొక్క ప్రభావమును విశాలమైనటువంటి భావం చేత ఒక విధమైనటువంటి యొక్క విస్తృతమైనటువంటి యొక్క తీర్పును మనం తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ స్టడీడ్, యూ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ది బ్రాడ్ పర్స్పెక్టివ్ అండ్ ట్రై టు గెట్ ది కరెక్ట్ బెనిఫిట్.
0: కనుక విద్య అనగా ఏమిటి? కేవలం గ్రంథములు చదవటము, చదివిన దాన్ని మనం క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ గా చేయటము, తద్వారా ఏదో ఒకటి ఓ గ్రేడో ఏ గ్రేడో ఏదో ఒక గ్రేడ్ తీసుకోవటము, తిరిగి మరి తిరిగి ఇంకొకరికి ఏదో మనం చెప్పడానికి ప్రయత్నం చేయటము, ఈ విధమైనటువంటి యొక్క గురు శిష్యుల పరంపరంగా పోయేటువంటి విద్య ఇది ఆచరణ విద్య కానేరదు.
1: What do you mean by education? Is it learning from the books, memorizing it, repeating it for the students again, getting O grade or giving O grade? This kind of education, this kind of student-teacher relationship is
0: ఇది కేవలము ఒక జీవనోపాధి నిమిత్తమే ఏర్పరచుకున్నటువంటి ఒక వృత్తులు.
1: This is meant for eking out one's livelihood.
0: మన యొక్క విద్య జీవితానికి ఉపయోగపడాలి.
1: But our education should be such that it must be useful for
0: మన సమాజంలో దీన్ని పంచాలి.
1: We should spread and distribute it in the society.
0: ప్రవహించేటువంటి నదులకంత ఆనకట్టలు కట్టి నీరు నిలువ చేస్తున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది
0: నిలువ చేసినటువంటి నీరును కాలువల ద్వారా ప్రవహింపజేసుకుని పంటలు పండించాలి.
1: వాట్ ఎవర్ వాటర్ ఇస్ స్టోర్డ్ దస్ విల్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కల్టివేషన్ అండ్ గ్రో క్రాప్స్.
0: అట్టు కాకుండా కేవలం లైబ్రరీ రూమ్ లోపల బీరువుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కల్లోతో నింపుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఫిల్లింగ్ అవర్ హెడ్స్ with the knowledge which is available in the books in the library?
0: Kanuka ee beeravullo unnatundi gnanaanni talalto nimpukoni talalto mara chetullo dimpi chetul dwara samajaniki panchali.
1: Whatever you have learned through the books in the library, you will have to understand and you will have to allow such knowledge to flow through your hands.
0: Kevalam aneka mandi kanta kodalu nenu goppa vidyavantunni, nenu goppa vivekavantunni, nenu chaala telivitetulu kalavanni ani veravigutunnadu. Idi kevalam veritala.
1: Quite a few people think very high of themselves. They think that they are highly educated, very clever and great intellectuals.
0: Prati vaadu kuda right fight chestunnadu. Naaku idi sahajamainatundi, nenu deenni pondali, naa yokka hakku idi ani bhavistunnadu.
1: Every person is telling that it is his right. He has to acquire this particular thing, he has to fight.
0: Kaani right fight chestunnaru kaani where is responsibility? Deeni yokka baadhyata ekkada?
1: People are merely fighting for their rights. Along with the rights, there will be responsibilities.
0: Kanuka right and responsibility ivu rendu kudanu left and right ga povali.
1: Rights and responsibilities will have to go together.
0: Ee naadu responsibility unte right ledu, right unte responsibility ledu.
1: Today the position is that if there is responsibility for one person, he does not have right. If there is right for one person, he does not have
0: right. Kanuka ee right and responsibility ni rendintini manamu negative positive maadri chechukovali.
1: Right and responsibility must be treated and used like
0: nijamuga mana responsibility manu sakramanga manu chestu untunte right automatically manaku labhistundi.
1: If we discharge our responsibilities properly, we automatically get power over
0: mana kartavyanni chakaga nirvartinchukunda manaku right kavalani cheppincheste idi ye natiki labhinchaleku.
1: If we concentrate only on getting the rights without discharging our duties, we will never get those rights.
0: Do your duty sincerely. Nee yokka kartavyanni chakaga nirvartinchu.
1: Do your duty sincerely. That is very important.
0: Adi nee yokka right ku sari ainatundi yokka
1: that alone forms the basis for acquiring for you the rights which you are fighting for.
0: Mukhyanga manam ee naadu manam telusukovalsinatundi laukika vidyalato paatu aatma vidya kudano atyavasaramainatundi satyanni gurtinchali.
1: Students, a very important thing which you have to recognize today is that along with the only education, knowledge of aatma and education relating to aatma is important.
0: మన ప్రాచీన కాలం నుండి కూడాను నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను మన సంస్కృతిని కాలానుగుణ్యంగా దానిని భద్రం చేసుకుని దాన్ని కాపాడుకునేటువంటిది నిజమైనటువంటి విద్యగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ అండ్ ట్రీట్ దట్ యాజ్ ఎడ్యుకేషన్ విచ్ హెల్ప్స్ అస్ టు ప్రిజర్వ్ అవర్ ట్రెడిషన్స్ ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ ట్రెడిషన్స్ అండ్ ఏజ్ ఓల్డ్
0: మన సాంప్రదాయములను సంస్కృతిని మనం పోషించుకోవాలి.
1: We have to develop faster and protect
0: mana samskruti ante emto sampradayam ante emto kuda ee naadu vidyarthulaku emi artham kaadu.
1: Today students really do not know what our culture is, what our traditions are.
0: Manavatvaniki muktam darinchippa chesetundi mana samskruti.
1: Our culture is that which gives joint resplendent for humanity.
0: Samajamlo unnatundi aikamatyanni abhivruddhi gavinchukunnatundi mana samskruti.
1: Our culture is that which develops and fosters unity in the society.
0: Anekatvamloni ekatvanni nirupimpa chesetundide mana samskruti.
1: Our culture is that which helps us to experience
0: binna binnamaina cheedipoyinatundi yokka bhavamulanu ekatvam gavinchi samashti topala sanghanni abhivruddhi gavinchatame mana samskruti.
1: Our culture mainly aims at bringing about unity in diversity and bringing about understanding
0: of unity inadu nirmoolamaipoyindi.
1: But such feelings and such
0: unity ekkada ledu akkada enmity prarambham aipothundi.
1: Where there is no unity, there is enmity.
0: కనుక ఆ ఎనిమిటీ వల్లనే అంత ముక్కలు ముక్కలుగా దేశము చిన్న భిన్నమైపోతుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ ఎనిమిటీ ద ఎంటైర్ కంట్రీ ఈస్ గెటింగ్ డివైడెడ్ అండ్ ఇంటూ పీసెస్.
0: కనుకనే భారతదేశం ఒక్కటి.
1: అవర్ కంట్రీ భారత్ ఈజ్ ఓన్లీ వన్.
0: మాత ఒక్కటి.
1: మదర్
0: సత్యం ఒక్కటి.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ వర్డ్ ఈజ్ వన్ అండ్ హార్ట్ ఈజ్ వన్.
0: హృదయములు రెండు లేవు.
1: దేర్ ఆర్ నో టూ హార్ట్.
0: చాలా మంది హృదయమనగా కేవలం హార్ట్ గుండెగా భావిస్తున్నారు.
1: Whenever the word హృదయం heart is described, they think
0: that హృదయం అనగా గుండె కాదు.
1: హార్ట్ డజంట్ రెఫర్ టు దిస్ ఫిజికల్ హార్ట్ అలోన్.
0: ట్రూ దయ, దయతో కూడినటువంటి ఇదే హృదయం. ఆ దయనే ప్రేమ, ఆ ప్రేమనే హృదయం.
1: హృదయం ఆర్ హార్ట్ రెఫర్స్ టు ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్. ఓన్లీ దానికి
0: హృదయం విశాలం గావించుకోమని చెప్పడం లోపల హృదయం విశాలమైపోయిందంటే ఈ ఆర్టిఫిషియల్ అనగా ఒక భౌతికమైనటువంటి యొక్క హార్ట్ విశాలమైపోయిందంటే హార్ట్ ఎన్లార్జ్ అయిపోయింది, అది ఒక రోగంగా మారిపోతుంది.
1: వెన్ థింగ్ లైక్ దిస్ ఇస్ మెన్షన్ దట్ యు విల్ హావ్ టు బ్రాడన్ యువర్ హార్ట్, ఇట్ డజంట్ మీన్ దట్ యు విల్ హావ్ టు ఫిజికల్.
0: ప్రేమ, ఈ ప్రేమను విశాలం గావించుకోవాలి.
1: Whenever it is the word heart is referred to, it means
0: nenu navaru aneetundi sankuchitamainatundi margam nundi manamu manavaru aneetundi oka gamyanni manam cheyali.
1: Love should be expanded. We will have to travel from I and mine to ours.
0: Ide nijamainatundi hriday vishalam.
1: That refer, that is the
0: hriday vishalame lekunnatundi manavu sankuchitamaina jeevithamunu gadupitadu.
1: A person who has got a broad heart,
0: ilanti jeevitham aneetundi jeevachheyamga maaripothundi, living death.
1: A person who is narrow minded and selfish, he is suffering a living death.
0: Kanuka prema tattvanni penchukovali.
1: Develop the principle of love in you.
0: Dayato manam andarini chudali.
1: Look upon everyone
0: okka
1: compassion.
0: Okka desamu okka manavatvanga manam visvasinchali.
1: We should believe one country, one caste, the caste of humanity as
0: manavulandaru okka sodara bhavam aneetundi okka tattvam kudanu adi purnatvam kaaneradu.
1: A statement like brotherhood of humanity is not
0: brothers correct. Brothers lopala kudanu aneka kalahalu kaligi supreme court varaku poyinatundi vaaru unnaru.
1: There is a chance of having misunderstanding between brothers and going right up to supreme court to settle their misunderstanding.
0: Kanuka brothers lopala kudanu konni binna bhedamlu kaligavachunu.
1: There could be misunderstanding between brothers.
0: కాని మనము ఈనాడు అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఏకాత్మ భావన.
1: టుడే వాట్ వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్
0: అందరి యందు, అన్ని జీవులు యందు, అన్ని ప్రాణుల యందు ఉన్నది ఆత్మ ఒక్కటే అనేటువంటి ఏకాత్మ భావన తీసుకున్నప్పుడు ఎవరిని ఏమి నీవు బాధ పెట్టినా అది నిన్ను నీవు బాధ పెట్టుకున్నవాడు అవుతావు. ఎవరి నీవు నీవు ఆనంద పెట్టినా నిన్ను నీవు ఆనందపరుచుకునేటువంటి వాడు అవుతావు. కనుకని ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని నీకు నీవు చేసుకున్నటువంటి వాడవే. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. అదే నిజమైనటువంటి యొక్క వే ఆఫ్ లైఫ్, అదే ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: టుడే వాట్ వీ హావ్ టు డెవలప్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, నాట్ మెయిన్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ. అండ్ వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్, whatever is done to any other person, you will feel you are doing it to yourself because there is only one atma.
0: Kanukane daivattam anetundi oka akaramto manam kanipistunnadani manam bhavincharadu. Nirakara tattvame nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swaroopinam tana yokka gunamulanne kudukudanu artham kaaletundi perulto untunnadi sarvatra untundadi. అలాంటి అర్థం కాలేటువంటి తత్వాన్ని మనం నిరూపించడానికి వీలు కాదు. కనుకనే సత్యమే దైవం.
1: ద ఇన్విజిబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ విల్ హావ్ టు బి కరెక్ట్లీ అండర్స్టూడ్. ది ఆట్రిబ్యూట్స్ అండ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ విల్ హావ్ టు బి కరెక్ట్లీ అండర్స్టూడ్. డివినిటీ నీడ్ నాట్ నెసెసర్లీ హ్యావ్ ఓన్లీ ఎ ఫార్మ్. ఇది ఫార్మ్లెస్ డివినిటీ విల్ హావ్ టు బి అండర్స్టూడ్. ఇట్ విల్ హావ్ క్వాలిటీస్. ఆల్ దోస్ క్వాలిటీస్ వెన్ వీ అండర్స్టాండ్ దెన్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ది ఫ్యాక్ట్ ద ట్రూత్ ఈస్ డివినిటీ.
0: సెర్చ్ ఆఫ్ ట్రూత్ ఈస్ సెర్చ్ ఆఫ్ గాడ్.
1: సెర్చ్ ఆఫ్ ట్రూత్ ఈస్ సెర్చ్ ఆఫ్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్
1: బికాస్ ట్రూత్ ఈస్ గాడ్.
0: గాడ్ ఈజ్ బికాస్ ట్రూత్ ఈస్ గాడ్.
1: దెర్ ఈస్ గాడ్, గాడ్ ఈజ్ బికాస్.
0: కనుక మనం సత్యాన్వేషణ అని మనం చెప్తున్నాము. ఈ సత్యాన్వేషణే దైవాన్వేషణ.
1: Search for truth itself is search for God.
0: ఈ సత్యము మారనటువంటిది.
1: Truth doesn't undergo any change.
0: కనుక అట్టి సత్య మార్గాన్ని మనం అవలంబించాలి.
1: We have to follow such
0: సత్యవాక్కును మనం పోషించాలి.
1: We have to foster
0: సత్య జీవితాన్ని గడపాలి.
1: We have to live
0: సత్య దేశంగా మనం మార్చాలి.
1: We have to transform the
0: అది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం.
1: This is the primary duty of the students today.
0: కనుక కేవలం విద్యతో పాటు విజ్ఞానము, విజ్ఞానంతో పాటు సుజ్ఞానము, సుజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానంతో పాటు బ్రహ్మతత్వాన్ని కూడా నువ్వు గుర్తించి వర్తించి ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: అలాంగ్ విత్ విద్య ఎడ్యుకేషన్ ఇలా టు డెవలప్ విజ్ఞాన అండ్ అలాంగ్ విత్ విజ్ఞాన సుజ్ఞాన అండ్ ప్రజ్ఞాన ఆత్మజ్ఞాన అండ్ బ్రహ్మజ్ఞాన

0: పాట పాడేటప్పటికి వినింది.
1: షీ హర్డ్
0: ప్రాణం విడిచింది.
1: షీ బ్రీద్ హర్ లాస్ట్.
0: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
1: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పికప్ దట్ ఫ్లూట్ అగైన్.
0: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
1: హీ సాక్రిఫైస్డ్ హిస్ ఫ్లూట్ ఫర్ హర్.
0: ఆ గానంను త్యాగం చేశాడు.
1: అండ్ దెన్ ద మెలడీ టు
0: నట్ట కడపటి పాట కృష్ణుడు ఇది ఒక్కటే చెప్పింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాజ్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ కృష్ణ.
0: రాధ చాలా గొప్ప భక్తురాలు.
1: Radha is an ardent devotee.
0: Kanukane bhakti ki anta goppa viruvanichchaaru.
1: Devotion is highly valuable.
0: Itti bhakti ni aanaati nunchi gopikalu jagattuniki vyapti gaavinchetattuga aneka prachara prapanchamulu chestu vacharu.
1: This principle of devotion has been taught and shared and propagated by these gopikas.

0: దేహాభిమానము, విషయాసక్తి ఉండినటువంటి వ్యక్తికి దుఃఖమన్నా భయం ఏర్పడుతుంది. కనుకనే అర్జున, నీవు సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్పాడు కృష్ణుడు. సమ్యక్ దృష్టి అనగా ఇది, దీనిని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
1: నాస్తి జాగ్రతో భయం, జో సావధాన్ రహతే హై, జో విషయం మే వివేక్ భావనా కే సాథ్ రహతే హై, ఐసే లోగో కో దుఃఖ కే కారణ్ కిసీ భీ ప్రకార్ కా భయ నహీ హోతా హై. జిస్ వ్యక్తి మే దేహాభిమాన్ ఔర్ విషయం కే ప్రతి ఆసక్తి హోతీ హై, ఉస్మే దుఃఖ కే కారణ్ భయ ఉత్పన్న హోతా హై. ఇసీలియే శ్రీకృష్ణ నే కహా, హే అర్జున్, తుమ్ సమ్యక్ దృష్టి కో వికసిత్ కరో. సమ్యక్ దృష్టి కో సుదర్శన్ భీ కహా జా సక్తా హై.
0: ఈనాడు మానవులకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు. ఒకటి దేహ దృష్టి, కేవలము బాహ్యమును మాత్రమే, తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడుగును మాత్రమే చూచేటువంటి స్వభావం. ఇది కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారం. రెండవది మానసిక దృష్టి, అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకొని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు. మానవునికి మనసునందు ఉన్నటువంటి ఈ భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి. లోపల ఉండినటువంటి దాని యొక్క ప్రతిబింబములే ఈ బయట చర్యలు. ఈ చర్యలను మాత్రమే దృష్టి అందుంచుకొని మానవుడు మెలుగుతుంటాడు.
1: ఆజ్కే మానవ్ మే తీన్ ప్రకార్ కి దృష్టియా హై. పహలీ దేహ దృష్టి, అర్థాత్ బాహ్య రూప్ మే అప్నే రూప్ సౌందర్య ఔర్ అప్నీ కద కాఠీ కో దేఖనే వాలా స్వభావ్. యహ మాత్ర దృశ్య కల్పిత దృష్టి కా ప్రసార్ హై. దూసరీ మానసిక దృష్టి, ఉస్కీ భావనాఓ, ఉస్కీ చర్యాఓ ఔర్ ఉస్కే వ్యవహార్ కో కుచ్ హద్ తక్ ఆధార్ బనాతే హువే హృదయ మే ఉత్పన్న భావనాఓ కే సహారే సత్య సే అవగత హోతే రహతే హై. మానవ మన్ మే నిహిత భావనాయే హీ ఉస్కీ చర్యాఓ మే దిఖాయీ పడతీ రహతీ హై. భీతర్ జో కుచ్ హై ఉస్కా ప్రతిబింబ హీ యే చర్యాయే హై. రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్, ఇన్ చర్యాఓ కో దృష్టి మే రఖతే హువే హీ మానవ వ్యవహార్ కర్తా రహతా హై.
0: మూడవ దృష్టి ఆత్మ దృష్టి, తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు. రూపనామములు, చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది. రూపములు కాని, చర్యలు కాని మార్పు చెందినటువంటివి, పరిణామము కలుగునటువంటివి, షడ్వికారములతో కూడినటువంటివి. ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి చర్యలు ఎందు, రూపములు ఎందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
1: తీసరి దృష్టి ఆత్మదృష్టి. మానవ్ అప్ని చర్యాఓ కో, అప్ని రూపరేఖా కో, అప్ని కద కాఠీ కో, అప్నే వ్యవహార్ కో కదాపి న పరఖతా హై, న హీ ఉన్కే బారే మే విచార్ కర్తా హై. రూపరేఖాఓ ఔర్ వ్యావహారిక సిద్ధాంతో కే అలగ్ సే హోనే పర్ భీ యహ సబ్ మే నిహిత్ ఏక హీ ఆత్మతత్వ కీ సత్యతా కో నిరూపిత్ కర్తా హై. రూప్ ఔర్ చర్యాయే సతత్ పరివర్తనశీల్ హై, పరిణామ్ ప్రాప్త కర్నే వాలే హై, షడ్ వికారో సే యుక్త హై. జిస్మే యహ సమ్యక్ దృష్టి హోతీ హై వహ ఇన్ అనిత్య, అశాశ్వత్ ఔర్ అసత్య రూపో ఔర్ చర్యాఓ మే అప్ని దృష్టి కో

0: విక్సిత్ నహీ కర్తా హై.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది. మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రమున్నది దీనికి ఒక గాథ. అనగా సమ్యక్ సృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం. కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం. భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకునియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: అత यह निरूपित किया गया कि ऐसा सुदर्शन जिसमें होगा वही दैवात्म स्वरूप है. ऐसी कथा है कि महाविष्णु के हाथ में सुदर्शन नामक एक चक्र है. इसका आंतरिक अर्थ यह है कि जिसकी सम्यक दृष्टि होती है वह ईश्वर के हाथ में होता है. मात्र ईश्वर के अधीन में रहना ही नहीं बल्कि स्वयं ईश्वर हो सकता है. जिसके व्यक्तित्व में ईश्वरीय तत्व होता है वह ईश्वरीय स्वरूप को भी प्राप्त करता है के तथ्य पर आधारित होते हुए ब्रह्मवित ब्रह्मैव भवति कहा गया है.
1: कनुक स्थित प्रज्ञुडु कागलिगिनटुवंटि वाडवु नीवु सुदर्शनमुनु अभिवृद्धिपरचुकोवालि. సుదర్శనమనగా అనేకత్వం నుండి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక్క ఆత్మతత్వం తప్ప అన్యము కాదు. కనుక నీ దృష్టిని ఆత్మవేపన మరల్చమని బోధించాడు.
0: అత స్థిత ప్రజ్ఞ హోనేకే యోగ్య తుమ్హే స్వయం మే సుదర్శన్ కో బఢానా చాహియే. అనేకతా మే నిహిత ఏకతా సే అవగత హోనా హి సుదర్శన్ హై. యహ ఏకతా आत्म तत्व के अलावा अन्य कुछ नहीं है. अतः दृष्टि को आत्मा की ओर करने का उपदेश दिया गया है.
1: प्राचीन कालम నుండి పల్లలి యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి. ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు. ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు. జనులు వేలాది వేలు గుమి కూడుతుంటారు. అనేక మంది హారతిస్తుంటారు. ఈ విధంగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
0: ప్రాచీన కాలమే గావో మే షహరో మే ఔర్ మందిరో మే రథోత్సవ ఆయోజిత హోతే థే. रथोत्सव में एक बड़े से रथ को बड़े ही आकर्षक ढंग से सजाया जाता है. इस रथ के आगे आगे कई प्रकार के नृत्य करते और कई प्रकार के प्रदर्शन करते हुए लोग जाते हैं. हजारों की संख्या में लोग इकट्ठा होते हैं. कई लोग आरती उतारते रहते हैं. इस प्रकार बड़े ही धूमधाम से ये उत्सव मनाए जाते हैं.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు. కేవలం రథమును మాత్రమే చూస్తూ రథములకు ఏర్పరిచినటువంటి అలంకారములు ఎందే వారి దృష్టిని ఇమిడ్చుకుంటూ ఉంటుంటారు. మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు. మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని ఇమర్చుకుంటారు. కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ. రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవరు కూడా చూడరు. దైవం అనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
0: ఐసే ఉత్సవమే తీన్ ప్రకారకే లోక్ సమ్మిలిత్ హోతే హై. కుచ్ లోగ్ మాత్ర రథ ఔర్ ఉస్కీ సాజ్ సజ్జా కో దేఖ్తే రహతే హై. కుచ్ లోగ్ इस रथ के चारों ओर नृत्य और कई प्रकार के प्रदर्शन करने वालों पर ही दृष्टि जमाए रखते हैं. कुछ और लोग रथ को खींचने वालों की शक्ति और सामर्थ्य पर नजर रखते हैं. परंतु किस कारण से रथोत्सव मनाया जा रहा है के सत्य से अवगत होने वाले बहुत कम होते हैं। रथ में विराजमान रथी को कोई नहीं देखता है। रथ में ईश्वर की प्रतिमा को रखकर उत्सव मनाया जा रहा है, लेकिन यदि प्रतिमा ही न हो तो रथोत्सव ही नहीं होगा।
1: दैवम ఈ దైవం పైన దృష్టి మరల్చేటువంటి వారు చాలా తక్కువ. కేవలము దేహం యొక్క రూపరేఖలను, దీనికి అమర్చేటువంటి యొక్క అలంకారములను, దీనిని ధరించేటువంటి దుస్తులను, ఈ విధమైనటువంటి యొక్క బాహ్య దృష్టి ఎందు మాత్రమే అనేక మంది తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు. మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి, అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలను మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది, అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు. ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
0: యహ ప్రతిమా హి ఈశ్వర్ హై, ఇస్ ఈశ్వర్ కి ఓర్ ధ్యాన్ దేనే వాలే బహుత్ కమ్ హోతే హై. అధికాంశ లోగ్ ప్రతిమా కి రూపరేఖా, उसे पहनाए गए वस्त्र और किए गए अलंकरण पर ही विशेष दृष्टि रखते हैं। कुछ लोग ऐसे होते हैं जो इसकी साज सज्जा की अपेक्षा नारियल फोड़ने वालों, आरती उतारने वालों और प्रदक्षिणा करने वालों को ही देखते रहते हैं। अर्थात ये लोग भक्तों की भक्ति एवं प्रपत्ति पर ही ध्यान देते हैं। रथ की अपेक्षा భక్తం కో దేఖనే వాలే బహుత్ కమ్ హోతే హై.
1: అంతకంటే చాలా తక్కువ మంది, ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు. అయ్యో, రథములో ఉండినటువంటి యొక్క ఆ సుందర విగ్రహం కనిపించలేదే, ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదే అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ. అయితే ఇది ఏది రథము, ఎన్ని రథములు? ఈ రథమే మానవుని యొక్క దేహం. ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు. ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి. వీధి ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
0: కుచ్ ఐసే భీ హోతే హై జిన్హే ఉంగ్లియో పర్ గినా జా సక్తా హై. మాత్ర యే హీ रथ में विराजमान रथी को देखते हैं। हाय, रथ में विराजमान वह सुंदर मूर्ति दिखाई नहीं दे रही है। इस अलंकरण के आड़े आने से मूर्ति दिखाई नहीं दे रही है। इस प्रकार व्यथित होने वाले बहुत कम होते हैं। फिर रथ क्या, कितने रथ हैं? मानव का देह ही यह रथ है। यह एक रथ नहीं है बल्कि कई करोड़ रथ हैं। ये प्रतिदिन बाजार में जुलूस के रूप में जा रहे हैं, ये गली गली में, घर घर में संचार कर रहे हैं।
1: प्रति मानव का ये देखने रथमन मात्र में छोड़ने की मन दृष्टि ने अभिवृद्धि परचुकुंटुन्नो। इतने एलांटी वाड़, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం. ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు. కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
0: హం మానవ దేహ రూపీ రథ్ కో దేఖనే కి దృష్టి కో హీ विकसित करते जा रहे हैं। यह कैसा व्यक्ति है, इसकी सुंदरता कैसी है, इसकी कद काठी कैसी है, इन्हीं बातों की ओर हम अपनी दृष्टि को मोड़ते जा रहे हैं। ऐसे लोग बहुत विरले हैं जो यह विचार करते हैं कि इसमें विद्यमान आत्मतत्व क्या है। मात्र मानव देह ही रथ नहीं है बल्कि कुत्ता, सियार, बाघ, शेर, हाथी जैसे सभी जानवर भी रथ ही हैं।
1: वो चिन्न उदाहरण मेरी योचन चेयंडी, शिवुडु नंदी वाहनुडै बयलुदेरुतुन्नाडु, कनुक शिवुनि योक्क रथम एमिटि, एद्दु। मनमु एद्दुनु मात्रमे चूस्तुन्नामु, శివుణ్ణి చుట్టం లేదు. వినాయకుడు ఎలుక వాహనము, ఎలుకకుడును ఒక రథమే. అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: కుక్కుట వాహనం,
1: కాకి వాహనము ఇలాంటివంతా కూడా సింహ వాహనము. కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
0: ఏక్ ఛోటే సే ఉదాహరణ పర్ విచార్ కీజియే. శివజీ నందీ వాహన్ పర్ సవార్ హో రహే హై. అతః శివజీ కా రథ క్యా హై? बैल. परंतु हम बैल को ही देख रहे हैं, शिव जी को नहीं देख रहे हैं. गणेश जी का वाहन चूहा है, चूहा भी एक रथ है. इसी प्रकार नवग्रहों के लिए एक एक जानवर वाहन के रूप में है, जैसे कुक्कुट वाहन, कौवा वाहन, सिंह वाहन. अतः प्रत्येक प्राणी ఈశ్వర్ కో జులూస్ కే రూప్ మే లే జానే వాలా రథ హీ హై.
1: కనుక మనం ఈనాడు రథముని యందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం. రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు యందు మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం. ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం యందు ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం. ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందముని లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: ఆజ్ హమ్ రథ్ పర్ కేంద్రిత్ దృష్టి కో హీ వికసిత్ కర్ రహే హై. రథ్ కో కీ జానే వాలీ సాజ్ సజ్జా పర్ హీ టికనే వాలీ దృష్టి కో బఢా రహే హై. ఇస్ ఆధునిక యుగ్ మే రథ్ కీ సాజ్ సజ్జా మే హీ అధికాధిక సమయ వ్యర్థ కర్తే జా రహే హై. मानव देह की साज सज्जा, देह की सुविधा और देह के आनंद को ही लक्ष्य में रखकर जीवन बिता रहे हैं. हम देही के दर्शन, देही के भाव और देही की शक्ति से बिल्कुल अवगत नहीं हो रहे हैं.
1: కనుకని అర్జున, నీకు కంటికి కనిపించేటువంటివన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు. గురువులు, తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడాను నీవు దర్శిస్తున్నావు. నీకు దేహదృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు. నీబోటి వాడు ఈ దేహదృష్టిని ఏమాత్రం కూడాను లక్ష్యం చేయకూడదు. ఈ ఒడరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో. అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు. అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
0: శ్రీకృష్ణునే కహా, హే అర్జున్, అప్నీ ఆంఖో కో దిఖాయి పడనే వాలే इन दादाओं, पिता, भाइयों, सालों के रूप में तुम रथों को ही देख रहे हो. गुरुओं और दादाओं के रूप में रथों का दर्शन कर रहे हो. तुम मात्र देह दृष्टि को ही विकसित करते जा रहे हो. तुम्हारे जैसे व्यक्ति को इस देह दृष्टि की परवाह नहीं करनी चाहिए. इन सभी में विद्यमान देही को तुम लक्ष्य में रखो, तभी तुम्हारी दृष्टि सुदर्शन हो सकती है. वह सुदर्शन ही तुम्हारे विजय का मूल कारण होगा.
1: सुदर्शन लेनेటువంటి వానికి విజయం ఏమాత్రం కూడాను సంభవించదు. అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా? బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా? బింబము ఆత్మ. ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు. ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి యొక్క అర్జునుడు మహా అవివేకి. అర్జునుడు మహాజ్ఞాని. ఇతను కేవలం దరిద్రుడు కాదు, లోభి కాదు.
0: జిస్మే సుదర్శన్ నహీ హై ఉసే కదాపి విజయ ప్రాప్త నహీ హోగి. హే అర్జున్, మానవ కో జితనా మహత్వ దియా జా రహా హై, క్యా ఉతనా మహత్వ उसकी परछाई को दिया जा रहा है? बिंब को जो महत्व दे रहे हैं, क्या वैसा ही महत्व प्रतिबिंब को दे रहे हैं? बिंब आत्मा है. इस देह की क्रियाएं और कांति प्रतिबिंब हैं. अर्जुन, प्रतिबिंब को महत्व देने वाले होते तो अविवेकी होते, परंतु अर्जुन महाज्ञानी हैं। वह दरिद्र नहीं है, लोभी नहीं है।
1: కనుకనే రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు. కృపణుడు అన్నారు, కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని. కృపణ అనగా ఏమిటి? ఇక్కడ దీనికి అనేక అర్థములుంటున్నాయి. దరిద్రుడు అని ఒకటి అర్థం. అయితే అర్జునుడు దరిద్రుడు కాడే, అతను ధనంజయుడే, ప్రపంచం నందున్నటువంటి సమస్త ధనములను కూడా నువ్వు అర్జించినటువంటి వాడే, ధనములకు తక్కువ లేదు, కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు? తనకు ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు.
0: అత ద్వితీయ అధ్యాయమే శ్రీకృష్ణ అర్జున్ కా వర్ణన్ బడే హీ చమత్కార పూర్ణ ఢంగ్ సే కర్తే హై. ఉన్హే కృపణ కహా గయా, అర్థాత్ కార్పణ్య దోష సే యుక్త. यहां कृपण का अर्थ क्या है? कृपण के अनेक अर्थ हैं। एक अर्थ दरिद्र है, परंतु अर्जुन दरिद्र नहीं है, वह धनंजय हैं, संसार की समस्त संपदाओं को प्राप्त किए हुए हैं, उन्हें धन की कोई कमी नहीं है, फिर वह दरिद्र कैसे होंगे? यह शब्द अर्जुन के अनुकूल नहीं है.
1: పోనీ లోభి అని రెండవ అర్థము. అర్జునుడు లోభి కాదు, సర్వసంగ పరిత్యాగి. కనుకనే అర్జును, కృష్ణ నాకీ రాజ్యం అక్కరలేదు, ముల్లోకములు తెచ్చిన హస్తం నందుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. బిచ్చమైన ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను, కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు. కనుక ఈ విధమైనటువంటి లోభి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం ఉంది.
0: దూసరా అర్థ లోభి హై, अर्जुन लोभी नहीं है, वह सर्वसंग परित्यागी हैं। इसीलिए उन्होंने कहा, हे कृष्ण, मुझे यह राज्य नहीं चाहिए, तीनों लोकों को लाकर मेरे हाथ पर धरने पर भी मुझे स्वीकार्य नहीं है, चाहे भीख मांगकर गुजारा कर लूंगा, पर इन लोगों को मारकर राज्य पर शासन नहीं करूंगा. अतः లోభి శబ్ద భీ అర్జున్ కే లియే సహీ నహీ హై.
1: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే, ఇక్కడ అజ్ఞాని అన్నారు. అయితే అజ్ఞానం అనేటువంటిది కూడా ప్రాకృత సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు, లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు, పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం. అనగా అంతర్దృష్టి యందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజ వేస్తున్నాడు. ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు, కనుక నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
0: ఇసిలియే యహాం కృపణ కా అర్థ అజ్ఞానీ కహా గయా హై. यह अज्ञान भी प्राकृत संबद्ध अज्ञान नहीं है, लौकिक संबद्ध अज्ञान नहीं है, वह पारलौकिक अज्ञान है, अर्थात आंतरिक दृष्टि के संदर्भ में वह कुछ पिछड़े हुए हैं. इस दोष को निवृत्त कर उनकी आंतरिक दृष्टि को विकसित करने के लिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम्हें इस अज्ञान से प्रभावित नहीं होना चाहिए, तुम में व्यवसायात्मक बुद्धि होनी चाहिए.
1: వ్యవసాయాత్మక బుద్ధి. ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి. క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాడు. అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి? హృదయ క్షేత్రాన్ని వ్యవసాయం చేయాలి. ప్రాపంచికంగా వ్యవసాయం చేసేటుంటాడు, ముందు తాను చేపట్టవలసినటువంటి విషయం ఏమిటి? ఏ భూమిలో ఏ విత్తనము నాటాలి, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి. ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వెయ్యాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
0: వ్యవసాయాత్మక బుద్ధి. యహాం హమే ఇస్ వ్యవసాయ పర్ కుచ్ విచార్ కర్నా చాహియే. खेत में फसल उगाने से पहले किसान को कई काम करने पड़ते हैं. फिर साधक के संदर्भ में क्षेत्र का अर्थ क्या है? हृदय क्षेत्र में व्यवसाय करना चाहिए. लौकिक स्तर पर खेती करने वाले को सबसे पहले क्या करना चाहिए? उसे सबसे पहले विचार करना चाहिए कि किस जमीन में कौन से बीज बोने चाहिए, किन बीजों को किस जमीन में बोने पर फसल उगेगी, किस प्रकार के बीज बोने पर किस प्रकार की खाद डालनी चाहिए, पहले जमीन को किस प्रकार अच्छी तरह से तैयार करनी चाहिए।
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి. దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి. విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి. దీనికి విధ్వంసక మార్గము అన్నారు. అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం, పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలు తీసి పారవేయాలి. తదుపరి ఎలాంటి విత్తనములు నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి పూనుకోవాలి. దీనిని విధాయక మార్గము అన్నారు. కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
0: ఫసల్ ఉగానే సే పెహలే जमीन में उगे बेकार के पौधों और कटीले पौधों को उखाड़ फेंकना चाहिए। जमीन को अच्छी तरह से जोतकर पानी से सींचकर उसे नरम बनाना चाहिए। पहले उसे बीज बोने लायक बनाना चाहिए। इसे विध्वंसक मार्ग कहा गया है, अर्थात फसल उगाने से पहले फसल को बढ़ाने के लिए आवश्यक सुविधाओं के प्रबंध करना, बेकार और फसल से असंबद्ध पौधों को उखाड़ फेंकना चाहिए, इसके बाद अच्छे किस्म के और शक्तिशाली बीजों को बोना चाहिए। इसे विधायक मार्ग कहा गया है। अतः फसल उगाने के लिए विध्वंसक मार्ग और विधायक मार्ग दोनों आवश्यक हैं।
1: आदि विधुमगनि नी हृदयमलो पूर्व मुंडिनटुवंटि ओक्क तुच्छ भावमुलनु తుచ్చ చేష్టలను కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడాను తీసి పారవేయాలి. దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరిగి పారవేయాలి. ఇంతే కాదు, దుశ్చింతలను దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి. తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి. అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది. సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి. అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి. తదుపరి విశ్వాసము అనేటువంటి ఎరువును చక్కగా చల్లాలి. ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
0: ఇసి ప్రకార్ తుమే అప్నే హృదయమే విద్యమాన్ తుచ్చ భావనాం బురి చేష్టాం ఔర్ అసంపూర్ణ భావనాం కో నికాల్ ఫేంకనా చాహియే। जो भी बुरे विचार हैं उन्हें भी उखाड़ फेंकना चाहिए। इतना ही नहीं, बुरे विचारों और बुरी चेष्टाओं को भी निकाल फेंकना चाहिए। इसके बाद उसे प्रेम के जल से अच्छी तरह से भरना चाहिए। इस प्रेम जल से ही हृदय अच्छी तरह से नरम होता है। इसे साधना संपत्ति से अच्छी तरह से जोतना चाहिए। इसे बीज बोने लायक बनाना चाहिए। इसमें विश्वास रूपी खाद डालनी चाहिए। विश्वास रूपी खाद डालने के बाद इसमें नाम रूपी बीज बोना चाहिए।
1: हृदय चित्रमु केवलमु मुंड चित्त तो निंडी गट्टी बारी ये जो का చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఏ విధంగా ఫలాన్ని అందిస్తుంది. కనుకని ఈ దృష్టిని లక్ష్యం నందించుకుని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు. నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి, అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు, అందులోనే మోక్షమనే ఫలమును నీవు అందుకోగలవు. కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో. ఈ హృదయ స్థాయిని ఎందుకునేటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో. బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో, దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో. అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు. అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు. ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు, అభయుడు కాగలవు అన్నాడు.
0: కటీలే పౌధో సే భరే సఖత్ ఔర్ ఉసర్ బనే హృదయ క్షేత్ర మే నామరూపీ బీజ బోనే పర్ వహ్ కబ్ తక్ ఉగ్ పాయేగా, కైసే ఫల్ దేగా. ఇసీ కో దృష్టి మే రఖతే హువే శ్రీ కృష్ణ నే వ్యవసాయాత్మక బుద్ధి కహా. శ్రీ కృష్ణ నే కహా, అపనే హృదయ క్షేత్ర మే తుమ్ ఖేతీ కరో, ఉసీ మే మేరా నామరూపీ వృక్ష బఢేగా, उसी में तुम मोक्ष रूपी फल प्राप्त कर सकोगे. अतः अपने हृदय को तुम परिवर्तित करो. हृदय स्तर पर विद्यमान एकता को तुम अपनी दृष्टि में रखो. बाह्य दृष्टि का निर्मूलन करो. स्वयं में दैव तत्व को बढ़ाओ, तभी तुम स्थित प्रज्ञ हो सकते हो. मात्र स्थित प्रज्ञ ही मेरा अनुभव प्राप्त कर सकता है. वह इन सुख और दुख से न फूला समाएगा, न ही निराश होगा, तभी तुम अभय हो पाओगे.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము. భయము లేనిటువంటి భయము పోయేటువంటిది నిర్భయము అని. దీనికి ఒక చక్కని ఉదాహరణ, దారిలో త్రాడుబడి ఉంటుండాలి. కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు. ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు. పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు. ఇది పాము కాదు, త్రాడు అని తెలిసింది. భయం పోయింది. కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది. భయమునకును భ్రమనే, నిర్భయమునకును భ్రమనే. అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం. ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
0: అభయ భయ ఔర్ నిర్భయ ఇన్ తీనో మే బహుత్ అంతర్ హై. భయ కా విలోమ శబ్ద నిర్భయ హై. భయ కే నా హోనే పర్ నిర్భయ హోతా హై. इसके लिए एक अच्छा उदाहरण, रास्ते में एक रस्सी पड़ी हुई है. कुछ अंधेरा होने के बाद बाहर निकले व्यक्ति ने उस रस्सी को देखा. रस्सी को देखकर यह व्यक्ति सांप समझकर डर गया. उसने तुरंत एक टॉर्च जलाई और देखा. तब उसे पता चला कि वह सांप नहीं रस्सी है. उसका भय दूर हो गया. భయ కా హోనా ఔర్ భయ కా దూర్ హోనా కేవల్ కుచ్ హీ క్షణో తక్ రహా. జైసే భయ కా కారణ భ్రమ హీ హై, వైసే హీ నిర్భయ భీ. అర్థాత్ వస్తు కీ కల్పనా దూసరే ఢంగ్ సే కర్నా హీ భయ హై ఔర్ వస్తు కే స్వరూప్ సే అవగత హోనా నిర్భయ హై.
1: ఇది భయ నిర్భయముతో కూడినటువంటివి. కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది. ఇది భయమునకు నిర్భయమునకు సంబంధమే. భయమే లేదు. నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు అక్కడ. కనుక అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు. అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో. ఏదో రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది. రెండవది లేనే లేదు. అలాంటి స్థితి ఏంటి అభయము అని.
0: యా భయ ఔర్ నిర్భయ సే యుక్త హై, जबकि अभय इनसे पूर्णतः असंबद्ध है. यह भय और निर्भय से कतई संबंधित नहीं है. जो सतत स्वस्वरूप से संधानित रहता है उसे भय और निर्भय का अवसर ही नहीं रहता है. हमें अभयता को भय का विलोम नहीं मानना चाहिए. इस अभयता में अनेकता है ही नहीं. किसी दूसरी वस्तु के होने पर ही हमें भय होता है. दूसरी वस्तु है ही नहीं, ऐसी स्थिति को ही अभयता कहा गया है।
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టు ఓన్లీ వన్. ఇంకా భయముకు అభయమునకు అనేకత్వం ఉంటుంటాది. తనను తాను మరచినటువంటి వానికే భయం, జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం, విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం, పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం, పరార్థములో మునిగినటువంటి వానికి
0: अभयता और निर्भय में बहुत अंतर है। यह अभयता एकता से युक्त है। एकम एव अद्वितीयम ब्रह्मा, नॉट टू ओनली वन। भय और अभय यह दोनों अनेकता से युक्त हैं। स्वयं को जो भुला देता है उसे ही भय होता है, जो जगत को दृष्टि में रखता है उसे ही भय होता है, विषयों की अपेक्षा करने वाले को ही भय होता है, जो पदार्थों से भ्रमित होता है उसे ही भय होता है, परार्थ में डूबे व्यक्ति को भय नहीं होता है। यही अभय है। जो भी है वह एक ही है।
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు. అందరి యందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో. అందరి యందు ఒక్కటే ఉన్నది, దానిని నీవు లక్ష్యం నందుంచుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు. ఇట్టి వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు. ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు. కనుక స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు, నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
0: అత శ్రీకృష్ణనే కహా, హే అర్జున్, తుమ్ ఇన్ దృశ్య కల్పిత స్వరూపో పర్ అప్ని దృష్టి మత్ టికావ్. సభీ మే విద్యమాన్ మేరే తత్వ సే తుమ్ అవగత హో. సభీ మే ఏక హీ తత్వ హే. यदि तुम उसे ही लक्ष्य में रखोगे तो ऐसे विकारों से प्रभावित न होगे। ऐसी विकार दृष्टि के होने तक तुम्हें आकार की प्राप्ति नहीं होगी। आकार से अवगत होने तक तुम्हारा भय दूर नहीं होगा। तुम्हें जो स्थित प्रज्ञ होना है, अतः तुम्हें ऐसे भ्रमों से प्रभावित नहीं होना चाहिए।
1: कनुकर, ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని, చర్య దృష్టిని మనం కొంతవరకు అదుపులో నుంచుకుని ఆత్మదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి. దీనిని సుదర్శనము అన్నారు. మంచి దృష్టి, దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి. ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది. గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావం, ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
0: హమే అవగత హోనా చాహియే కి దేహ దృష్టి ఔర్ చర్యా దృష్టి కో కుచ్ హద్ తక్ వశ్ మే రఖతే హువే ఆత్మ దృష్టి కో వికసిత్ కర్నే కే ప్రయత్న కర్నే చాహియే. ఇసే హీ సుదర్శన్ అర్థాత్ అచ్చీ దృష్టి కహా గయా హై. इसके लिए भागवत में एक अच्छा उदाहरण भी है। यहां हाथी मगर से पकड़ा गया। गजेंद्र मोक्ष की घटना में निहित आंतरिक भावना इस प्रकार है। मगर से लड़कर बच निकलने का अहंकार इस हाथी में अधिक है।
1: इंदुलो रेंडु विषयालनु मनं चक्कगा गुर्तिंचाली. मुसलिकि नीति यंदुन्नप्पुडे बलम, ఏనుగు గట్టుపైన ఉన్నప్పుడే బలం. ఏనుగు జలంలో దిగితే బలం ఉండదు, ముసలి గట్టుపైకి వస్తే బలం ఉండదు. కనుక ముసలి జలంలో ఉంటుంటాం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది. ఈ ముసలి ఎక్కడ, నా కాలంతా కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం. జలములో ఉండినంత వరకు దీనికి అమితమైన బలం ఉండుననేటువంటి విషయము ఈ గజమునకు తెలియదు.
0: ఇస్మే దో బాతో కో హమే అచ్చి తరహ సే జాన్నా చాహియే. पानी में रहने पर ही मगर में शक्ति होती है और किनारे पर रहने पर ही हाथी शक्तिशाली रहता है। हाथी पानी में उतरता है तो उसकी शक्ति नहीं होती है और मगर के किनारे आने पर उसमें शक्ति नहीं होती है। पानी में रहने के कारण मगर ने पूरी ताकत से पकड़ा। हाथी विचार कर रहा था कि यह मगर तो मेरे पैर के बराबर भी नहीं है, इसलिए मैं इससे लड़कर विजयी हो जाऊंगा। हाथी को पता नहीं था कि पानी में रहने तक मगर अत्यंत शक्तिशाली होता है।
1: పోరాడి పోరాడి పోరాడి కట్టగట్టుకు అలసిపోయింది. దేహం యొక్క బలము క్షీణిస్తూ వచ్చింది. కొంతవరకు మనోబలమును ప్రవేశపెట్టింది. ఈ దేహ మనోబలము రెండు కూడా కృషించిపోయాయి. ఇప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, నీవే తప్ప ఇత పరంబెరుగ.
0: లడతే లడతే హాథీ అంతతః థక్ గయా. ఉస్కీ శారీరిక శక్తి ఘట్తీ గయీ, कुछ मानसिक शक्ति का भी उपयोग किया, परंतु शारीरिक और मानसिक दोनों शक्तियां कमजोर पड़ गईं। तब उसने आत्मिक शक्ति की खोज की। उसने प्रार्थना की, हे ईश्वर आओ, हे प्रभु वरद रक्षा करो, हे भद्रात्म संरक्षण प्रदान करो, तेरे सिवा अन्य देव को नहीं जानता।
1: ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది. దేహం పైన దృష్టి ఉండినంత వరకును దైవం పైన దృష్టి పోలేదు. మనోబలం పైన దృష్టి ఉండినంత వరకును దైవం పైన దృష్టి పోలేదు. దేహ దృష్టి మనోదృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
0: ఇతనే సమయ తక్ శారీరిక ఆర్ మానసిక శక్తియో పర్ निर्भर करने वाले हाथी ने अब तेरे सिवा अन्य दैव को नहीं जानता कहकर सर्वस्व शरणागति किया। जब तक देह पर दृष्टि रही तब तक दृष्टि ईश्वर की ओर नहीं गई। मानसिक शक्ति पर दृष्टि के रहने तक दृष्टि ईश्वर की ओर नहीं गई। इसीलिए जिस हाथी में शारीरिक और मानसिक दृष्टि रही उस पर ఈశ్వర్ కి దృష్టి భీ ప్రసరిత్ నహీ హుయి.
1: చట్టకడప్పుడు దేహ మనోబలములో యొక్క కృష్కించిపోవటం చేతనే ఈ దృష్టి దైవం పైన పోయింది. తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ. సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది, భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడే అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
0: అంతత జబ్ యే శారీరిక్ ఆర్ మానసిక్ శక్తియా क्षीण पड़ गईं, तभी दृष्टि ईश्वर की ओर गई। कथा कुछ ऐसी है कि इसी क्षण महाविष्णु ने सुदर्शन चक्र को भेजा। यह सुदर्शन चक्र नहीं है। जैसे ही भक्त की दृष्टि ईश्वर पर पड़ी वैसे ही विष्णु की दृष्टि भक्त पर पड़ी। यही सुदर्शन है। ईश्वर की दृष्टि अच्छी रही।
1: సుదర్శనం, దైవ దర్శనం అతనిపై దృష్టి అతనిపైన పడింది. ఎప్పుడు పడింది దైవం దృష్టి? సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది. ఈ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది. ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు. నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
0: दर्शन, ईश्वर की दृष्टि उस पर पड़ी। ईश्वर की दृष्टि इस पर कब पड़ी? हाथी ने सब कुछ त्याग कर जब अपनी दृष्टि ईश्वर पर डाली तब ईश्वर की दृष्टि इस पर पड़ी। तुम्हारी दृष्टि के मुझ पर पड़ने पर ही मेरी दृष्टि तुम पर पड़ेगी। मेरी दृष्टि के तुम पर होने पर भी यदि तुम्हारी दृष्टि मेरी ओर नहीं होगी तो तुम न उसे समझ ही पाओगे, न ही उसका अनुभव तुम्हें होगा। तुम्हारी दृष्टि देह पर है।
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి, కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించటం లేదు. కారణం ఏమిటి? మనము టాపు వేసుకుని కూర్చున్నాము. ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది. అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాము, అభిమానములనే గోడలు కట్టుకున్నాము. అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి. సూర్య కిరణములు రాలేదే రాలేదంటే ఎట్లా వస్తాయి?
0: ప్రకాశమాన్ సూరజ్ కి కాంతి సర్వత్ర వ్యాప్త హై, పరంతు వహ ప్రకాశ హమారే కమరే మే దిఖాయీ నహీ దే రహా హై. ఇస్కా కారణ క్యా హై? హమ్ ఛత్ లగా కర్ బైఠే హై. జబ్ ఇసే హటా దియా జాయేగా తబ్ హీ సూరజ్ కా ప్రకాశ భీతర్ ప్రవేశ్ కరేగా. ఇసీ ప్రకార్ అహంకార్ రూపీ ఛత్ లగా కర్ అభిమాన్ రూపీ దీవారే బనా రఖీ హై, ఇసీలియే అనుభవ కీ కిరణే హమారే భీతర్ ప్రవేశ్ నహీ కర్ పా రహీ హై. సూరజ్ కీ కిరణే నహీ ఆ రహీ హై, నహీ ఆ రహీ హై. మాత్ర ఐసా కహనే పర్ వే కైసే ఆ పాయేంగీ?
1: కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం. ఒక ఇంటిలో ఒక దుఃఖము కలిగింది. అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడుస్తూ వచ్చారు. భగవంతుడా, ఎందుకు మాపైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే. మాపైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు. అని ఏడుస్తున్నారు. మా కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు. దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు, కనుక మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది. ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
0: కొంచెం సమయ పెహలే కి బాత్ హై, ఏక్ ఘర్ మే ఏక్ దుఃఖద్ ఘటనా ఘటీ. ఉస్ ఘర్ మే ఏక్ బడే ఆద్మీ కి మృత్యు హో గయీ. తబ్ ఉస్ ఘర్ కి మాల్కిన్ ఔర్ బచ్చే రోనే లగే, హే భగవాన్ క్యో హమ్ పర్ ఐసీ బురీ నజర్ డాలీ, క్యో హమే ఇతనే దుఃఖ్ మే డుబో దియా, హమ్ పర్ జరా భీ దయా నహీ దిఖా రహే హో, హమ్ లోగో పర్ ఐసీ కఠోర్ దృష్టి డాలనే ఔర్ హమే భూల్ జానే కా కారణ క్యా హై? ఇస్ ప్రకార్ వే రో రహే థే, ఈశ్వర్ హమారే పరివార్ కో భూల్ గయే, ఈశ్వర్ కీ దృష్టి హమ్ లోగో పర్ నహీ పడీ, ఇసీలియే హమే యహ దుఃఖ్ ప్రాప్త హువా. హే స్వామి, హమే క్యో భూల్ గయే?
1: అప్పుడు ఎక్కడ నుంచి నువ్వు ఒక దైవవాణి వినిపించింది. అమ్మా, నీ దృష్టి నాపైనందుకు పడలేదు, నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట. దైవం మర్చినాడని అనంటున్నాది కాని దైవాన్ని వీరు మర్చినారు. దైవం దృష్టి వీడిపైన పడలేదనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు. మరచినది నీదే కాని నేను కాదు, నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
0: తబ్ ఉన్నే కహీసే ఈశ్వర్ కి వాణి సునాయి పడి, ఓ అమ్మా, తుమ్హారీ దృష్టి ముజ్ పర్ క్యో నహీ పడి, తుమ్ ముజే క్యో భూల్ గయీ? ఐసా ఈశ్వర్ నే కహా. వహ్ కహ రహీ హై కి ఈశ్వర్ నే ఉన్హే భులా దియా, పరంతు ఉన్హోనే ఈశ్వర్ కో భులా దియా. వే సమజ్ రహే థే కి ఈశ్వర్ కి దృష్టి ఇన్ పర్ నహీ పడి, పరంతు వాస్తవ్ మే ఇన్కీ దృష్టి ఈశ్వర్ కి ఓర్ నహీ గయీ. భూల్నే వాలే తుమ్ హో, మే నహీ. దృష్టి మే కమీ తుమ్హారీ థీ, మేరీ నహీ.
1: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవంపై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ, నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని, నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు నీ కంటిలో ఎవరున్నారు? నేనున్నాను. నా కంటిలో ఎవరున్నారు? ఉన్నావు. సరికి ఒకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లు కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లు కనిపిస్తాను? కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నాపైన నీ దృష్టి పెట్టు, నీపైన నా దృష్టి ఉంటాడు.
0: ఇసీ ప్రకార్ ఆజ్ హమారీ దృష్టికే ఈశ్వర్ కి ఓర్ నా హోనే పర్, ఈశ్వర్ కి దృష్టి హమ్ పర్ హోనే పర్ భీ హమ్ ఉసే పహచాన్ నహీ సక్తే హై. ఐసీ స్థితి మే లోగ్ సమజ్తే హై కి ఈశ్వర్ హమే నహీ దేఖ్ రహే హై. ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ, తుమ్ ఆకర్ మేరే సామ్నే ఖడే హో ఔర్ మే తుమ్హారే సామ్నే ఖడా హూ, ఐసీ స్థితి మే తుమ్హారీ ఆంఖ్ మే కౌన్ హై? మే హూ. మేరీ ఆంఖ్ మే కౌన్ హై? తుమ్ హో. ఏక్ దూసరే కే ఆమ్నే సామ్నే ఖడే హోనే పర్ ఏక్ దూసరే కీ ఆంఖ్ మే హమ్ హై, పరంతు తుమ్ జాకర్ మేరే పీఛే ఖడే హోనే పర్ మేరీ ఆంఖ్ మే తుమ్ కైసే దిఖాయి పడోగే और तुम्हारी आंख में मैं कैसे दिखाई पड़ूंगा। अतः तुम आकर डायरेक्ट मुझ पर अपनी दृष्टि रखो, तब तुम पर मेरी दृष्टि होगी।
1: गजराज दृष्टि విష్ణువు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది. అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది. ఈ గజరాజు ఎవడు? ఇదని మద గజము, ఇదని మదము అహంకారం. ఈ అహంకారం అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అదే డిజైర్. ఆ వాంఛలు కలుగుతాయి, అదే దప్పి అన్నారు. ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు. ఈ సంసారం అనేటువంటి దానిలో అడుగు పెట్టినాడో పెట్టలేదో ఈ మహాబలవత్తరమైనటువంటి మమత్వం అనేటువంటిది గట్టిగా పట్టేసింది. ఈ మమత్వం అనేటువంటిది ముసలి. ఈ మమత్వం అనేటువంటి ముసలి పట్టేటప్పటికీ ఇంకా భరించుకోలేకపోయాడు.
0: ఇసీ ప్రకార గజరాజ్ కి దృష్టి జబ్ విష్ణుకి ఓర్ గయీ, తబ్ విష్ణుకి దృష్టి గజరాజ్ పర్ పడి, और तभी गजराज का कष्ट दूर हुआ। यह गजराज कौन है? यह मदमत्त हाथी है। यह मद है, अहंकार है। इस मदमत्त हाथी रूपी मन वाले मानव में काम अर्थात इच्छाएं, डिजायर्स उत्पन्न होती हैं। इसे ही प्यास कहा गया है। इस प्यास के उत्पन्न होते ही वह संसार रूपी जल के पास गया। इस संसार रूपी जल में कदम धरते ही अत्यंत शक्तिशाली ममत्व ने उसे पकड़ लिया। यह ममत्व ही मगर है। इस ममत्व के पकड़ लेने पर वह उस कष्ट को सह नहीं पाया।
1: తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒకరు ఏడ్చవచ్చు. ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చినట్టు వీడు ఏడ్చాలి. ఈ వింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి. ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది. ఈ యొక్క బంధన ఏర్పడేటప్పటికి భగవంతుడు కనిపించాడు. అప్పుడు భగవంతుడు కనిపించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అవుతాడు.
0: पहले अकेले रहने के कारण अपने लिए कभी रोया होगा, लेकिन शादी होने के बाद पत्नी के लिए रोना पड़ता है, पत्नी के माता पिता के लिए रोना पड़ता है, सालों के लिए रोना पड़ता है, उन लोगों को कुछ हो गया तो इसे रोना पड़ता है। ये सब एक दूसरे के साथ जुड़कर बढ़ते ही जाते हैं। इस अभिमान और ममत्व के बढ़ जाने से बंधन भी बढ़ गए। इस बंधन के बढ़ने पर ईश्वर की याद आई। ईश्वर का दर्शन होने पर ही उनका अनुग्रह भी प्राप्त हुआ।
1: ఈ భగవంతుని ముందుగానే కొంతవరకు ప్రయత్నపూర్వకంగా సాధించింటే ఈ బాధలే ఉండవు కదా. అర్జున, నీవి బంధనకు మరీ గురి కావద్దు. ఈ అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు. నీ హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి యొక్క ముండ చెట్టును పెంచుకోవద్దు. భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ్ల చెట్టును పెంచుకో.
0: యది పహలే హీ కుచ్ ప్రయత్న కర్కే ఈశ్వర్ కా అనుగ్రహ ప్రాప్త కియా హోతా तो ये सब कष्ट हुए ही न होते। इसीलिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम इन बंधनों में मत पड़ो। सभी में विद्यमान एकता रूपी आत्म तत्व से अवगत हो, अपने में व्यवसायात्मक बुद्धि को विकसित करो, अपने हृदय क्षेत्र में कंटीले पेड़ को मत बढ़ने दो, ईश्वर के अनुग्रह रूपी फलदार वृक्ष को बढ़ाओ। उपसंहार। भगवान बाबा ने अपने इस उपदेशात्मक प्रवचन में अनेक प्रतीकों और उदाहरणों के माध्यम से हमें भय से मुक्त होने और सुदर्शन को प्राप्त करने के साधना मार्ग सुझाए हैं। स्वामी स्पष्टतः कहते हैं कि वस्तु जगत के प्रति मोह और अन्य किसी दूसरी वस्तु होने के भ्रम के कारण ही मानव भयभीत हो रहा है, अतः उसे दैहिक एवं मानसिक दृष्टियों को त्याग कर आत्मिक दृष्टि अपनानी चाहिए, जिसके लिए व्यक्ति को व्यवसायात्मक बुद्धि को विकसित करना अत्यंत आवश्यक है। खेती करने से संबंधित अनेक कार्यों को उदाहरण स्वरूप प्रस्तुत करते हुए स्वामी ने व्यवसायात्मक बुद्धि की विशेषताओं को समझाया है। इतना ही नहीं, श्रीमद् भागवत के गजेंद्र मोक्ष की घटना के प्रतीकों को स्पष्ट करते हुए भगवान बाबा ने कहा कि व्यक्ति को इस कथा से सीख लेते हुए स्वयं से अहंकार, ममत्व और देहाभिमान को दूर करना चाहिए। स्वामी का उपदेश है कि सर्वत्र व्याप्त एकमात्र ईश्वरीय तत्व से अवगत होने पर सारे भय दूर हो जाएंगे और हम पर वह सुदर्शन दृष्टि प्रसरित होगी। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 11 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం.

0: దివ్యాత్మ స్వరూపమైన విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అన్నది అగ్నితో చెల్లాటము, బెబ్బులతో యుద్ధం వంటిది. ఏ కించిత్ మనం ఏమారుపాటు జరిగినప్పటికీ పొంచుకుని ఉన్నటువంటి యొక్క మాయా అనేటువంటిది సంసారం అనేటువంటి పొదలోకి లాగి మానవుని తబ్బిబ్బుపరచి తన మానవత్వాన్ని మరిపింపజేసేటువంటి యొక్క ప్రయత్నాన్ని కూడాను పూనుకుంటుంది. అట్టి స్థితి యందు మానవుడు ఆధ్యాత్మిక మార్గమును ప్రవేశించుటకు పూర్వము ఈ ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క విశిష్టతను గుర్తించుట అత్యవసరము.
1: యు ట్రై అండ్ హోల్డ్ యువర్ బ్రెత్ ఎవ్రీ డే. యు మస్ట్ మేక్ an inquiry about your being knowledgeable. You must also understand what it is by which you can go into samadhi. In this manner, perform the controlling of your breath pranayama every day. Divyatma Swarupas, young students, to enter into spiritual practices, it is like playing with fire. It is like fighting with a tiger. If you are careless, this thing known as maya will surround you, will pull you into the life of a family, and it will make you undergo several illusions. Therefore, before entering the path of the spiritual aspirations, you must be very careful and try and hold your breath.
0: Sadhanalu ఆంతరంగిక సాధన, బహిరంగ సాధన అని రెండు రకములు. మనము శ్రవణం, మననం, నితిధ్యాసలతో పాటు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, చింతనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం అనేటువంటి మార్గములు అన్నీ కూడాను కేవలము ఇది బహిరంగ సాధనలుగా నిరూపిస్తుంటున్నాయి. అయితే ఆంతరంగిక సాధన అన్నటువంటిది ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇవి రెండు మాత్రమే ఆంతరంగిక సాధనలు.
1: ఆల్ సాధనాస్ ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ ఆఫ్ టూ కైండ్.

0: kinds. One kind may be referred to as the inner practices. The second kind may be referred to as the outer practices. Whether it is you are listening to a discourse or thinking about that discourse after you listen, or turning it over in your mind and digesting that discourse, and the many different ways of serving, that is listening and sitting at the Guru's feet and digesting and so on, all these may be referred to as sadhanas or outer practices. There are only two which can be called the inner practices, that is pranayama, taking the breath in and out, and pratyahara, that is controlling this breath which you take in. These two are inner sadhanas or practices.
1: Pranayamam annatvantidi, pranamunu nirodhinchatame pranayamam yokka sadhana.
0: Pranayama is this sadhana or practice by which you would hold the prana.
1: Pranamulu aidu unnavi manavuniyandu. Okkati pranamu, apanamu, vyanamu, udanamu, samanamu. Ee aidu pranamulu kudanu nirodhimpa chesi tadwara aneka rakamulainatvanti yokka antardrishtini abhivruddhi parchukuneetvanti prayatnaniki poonukovatam pranayamam yokka visishtata.
0: The significance of pranayama is to recognize that there are five different vital airs. They are called prana, apana, vyana, udana and samana. It is to be able to control these five different vital airs. By that process, you will be able to develop a certain amount of inner vision. This is referred to as pranayama.
1: ఈ ప్రాణాయామం నందు రేచక పూరక కుంభకమని మూడు రకములుగా ఉంటున్నవి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రాణాయామ దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ కైండ్స్. దే ఆర్ రిఫర్డ్ టు యాజ్ రేచక, పూరక అండ్ కుంభక.
1: ప్రాణగతిని అపానగతిలో, అపానగతిని ప్రాణగతిలో, ప్రాణగతి అపానగతి రెండింటి ఎందు కూడా కుంభకమును చేసేటువంటి పరిస్థితి ఎందు ఈ మూడింటి యొక్క మార్గములు నడుపుతూ ఉన్నాయి.
0: To be able to get control over the various vital airs, prana and apana, and hold them in the process that is described as kumbhaka, this is how these three different things are being described.
1: Inka pratyaharamu. Pratyaharam anaga indriyamula dwara manasunu bahirmukhamuga unnatvanti bhavamulato antarmukhamuga chercheyatvanti prayatnaniki poonukovatam pratyaharam yokka విశిష్టత. అనగా మనస్సు యొక్క కిరణములు ప్రాకృత దృశ్యములపై ప్రసరించటం చేత ఈ మనస్సు మాలిన్యము చెంది కేవలం విషయ సంబంధమైనటువంటి యొక్క వాంఛలయందు తన యొక్క రాగమును అభివృద్ధి పరుచుకోవటం చేత వాడు బంధితుడవుతున్నాడు. అట్టి కారణం వల్ల ఈ మానసిక కిరణములను ఆత్మవైపున మరల్ప చేసేటువంటి యొక్క ప్రయత్నమే ప్రత్యాహారం యొక్క అర్థము.
0: ది సెకండ్ ప్రాసెస్ Pratyahara is as follows. This consists in controlling your mind through your organs. The organs, with the help of the mind, generally look at external appearances. By looking at these external appearances, the mind develops sensuous desires. As a result of these sensuous desires, the mind becomes impure. The process of pratyahara consists in turning the mind from external appearances towards the internal factors. This turning of the mind towards the internal vision is what is referred to as pratyahara.
1: Aithe ee naadu aneka mandi sadhakulu konta teliyinatvanti guruvulanu anusarinchatam cheta pranayamam maatrame cheyichu konta mandi leka pratyaharamunu maatrame anusarinchuchu konta mandi వారి యొక్క నిత్యకృత్యం లోపల కాలమును గడుపుతున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రాణాయామము లేని ప్రత్యాహారము, ప్రత్యాహారము లేని ప్రాణాయామము చేయడానికి వీలు కాదు. కనుక ప్రాణాయామం, ప్రత్యాహారము రెండు కూడాను ఒక జంటల వంటిది. ఇవి రెండు బింబ ప్రతిబింబము వంటివి. ఒకటి లేక రెండవ చేయించినప్పుడు దాని ఫలసిద్ధి ఏమాత్రం కూడాను మనకు దక్కదు.
0: టుడే సెవెరల్ సాధకాస్ not knowing what the right thing is to do, or reaching ignorant gurus, and as a result of their association with ignorant gurus, they are either practicing pranayama only, or pratyahara only. This is not correct. Both pranayama and pratyahara go together. In fact, they are like reflections of each other. You will not get the benefit if either you do only pranayama or only pratyahara. These have to be taken together and each one depends on the other.
1: Manasunu arikattinappude pranamu kudanu vasamavutundi. Pranamunu arikattinappude manasu vasamavutundi. ఈ మనసు ప్రాణములు రెండింటి ఎందు కూడాను దేహమనేటువంటిది యొక్క చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటుండాలి. కనుకనే ఈ దేహ చైతన్యమును మనం స్తంభింపచేసేటువంటి నిమిత్తమై మనస్సును లోదృష్టిగాను ఈ యొక్క ప్రాణమును నిరోధించేటువంటి యొక్క ప్రాణాయామంగాను రెండును ఆచరించినప్పుడే ఈ యొక్క సిద్ధి మనం సమాధి సిద్ధి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ కెన్ కంట్రోల్ ది ప్రాణ ఆర్ ది వైటల్ ఎయిర్. And it's only when you control the vital air, conversely, you can control the mind. It is not possible to do one without the other. By doing both of these things, you can turn the mind inwards and you can control your prana. That is how the living body, the body which has life in it, can itself be brought under control and you can experience a state which is referred to as the state of samadhi.
1: Indulo నిత్యానిత్య విషయ విచారణ అత్యవసరమని రెండవ లైన్ లో మనకు తెలుపుతూ ఉన్నది.
0: ఇన్ ది సెకండ్ లైన్ ఆఫ్ ది వర్స్ విచ్ హెస్ జస్ట్ బీన్ గివెన్ టు యూ ఇట్ ఈస్ టెలింగ్ అస్ దట్ ఎన్ ఎంక్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఈస్ ఎసెన్షియల్.
1: ఆ నిత్యానిత్య విషయ పరిశీలన చేసినప్పుడు ఆత్మ సత్యమని దేహము అసత్యమని ఇందులో తేలుతూ వస్తుంటుండాలి. ఆత్మ విచారములో మనము చక్కగా విచారణ సలిపినప్పుడు ఈ ఆత్మకే సత్యం శివం సుందరం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క నామములు కూడాను ఉన్నవి.
0: వెన్ యూ మేక్ దిస్ ఎంక్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్ పర్మనెంట్ యూ విల్ కమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆత్మ ఈస్ ది పర్మనెంట్ ట్రూత్ whereas body is untruth and is not permanent. And you go further, find out the nature of Atma, the permanent truth, you will also see that Atma is being referred to by these three sacred names, Satyam, Shivam, Sundaram.
1: Satyamu leni Shivamu, Shivamu leni Sundaramu, undadaniki veelu kaadu. Satyamu yokka prakasame Shivamu, Shivamu yokka vilasame Sundaram.
0: It's not possible to have prosperity which is not associated with truth. It is not possible to have bliss which is not associated with prosperity. Prosperity goes with truth and happiness goes with prosperity.
1: Satyam prakasam vantidi. Prakasam dwarane prakruti manaku chudagalugutunnamu. Ee chupinchetvanti yokka prakasamunu chudagaligetvanti yokka vastuvunu rendinti yokka tattvamunu అర్థం చేసుకునేటువంటి విషయమే విలాసమైనటువంటి సుందరం.
0: ట్రూత్ ఈజ్ లైక్ ఎ షైనింగ్ లైట్. ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ షైనింగ్ లైట్ ఆఫ్ ట్రూత్ వీఆర్ ఏబుల్ టు సీ ది నేచర్ అరౌండ్ అస్, ప్రకృతి అరౌండ్ అస్. ది ఎబిలిటీ టు యూజ్ ది షైనింగ్ లైట్ ఆఫ్ ట్రూత్ టు సీ అండ్ అండర్స్టాండ్ ది నేచర్ అరౌండ్ అస్, దాట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ సుందరం.
1: కనుక సత్యం శివం సుందరం మిళితమైనటువంటి యొక్క స్వరూపమే ఆత్మ.
0: Therefore, what is the mixture or the conglomeration of this shining truth, satyam, of this prosperity, శివం, and this happiness, సుందరం, that is the shape of ఆత్మ.
1: ఈ మూడింటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని గుర్తించిన తర్వాత మనం ఇంకా చేయవలసినటువంటి సాధనలు ఏమాత్రం కూడా ఉండవు. వంట అయిన తర్వాత కట్టెలతో కానీ నిప్పుతో కానీ మనకేమాత్రం అవసరం ఉండదు.
0: ఆఫ్టర్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్పెషల్ ఆస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఫర్ యూ టు ఎంక్వైర్ ఆర్ టు ఫైండ్ అవుట్. జస్ట్ యాజ్ ఆఫ్టర్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ కుకింగ్ యూ హ్యావ్ నో మోర్ నీడ్ ఐదర్ విత్ ది ఫైర్ వుడ్ ఆర్ విత్ ది హార్త్.
1: ఇంకా మూడవదైనటువంటిది మనము సమాధి స్థితిలో పోయేటువంటి పరిస్థితికి కొన్ని రకములైనటువంటి యొక్క మార్గములు కూడాను మనం అవలంబించవలసినటువంటిది ఉంది. ఈ సమాధి ఏ రీతిగా మనకు సిద్ధిస్తుంది అంటే ఈ ప్రాణాయామం ప్రత్యాహారం యొక్క చేరికతో మన యొక్క ఇంద్రియములు స్తంభించిపోయి ప్రాణతత్వము వాంఛనను విసర్జించి కేవలము ఆత్మతత్వమునందే ప్రకాశమును అనుభవించటం చేత మనము ఈ యొక్క దేహములో ఉన్నటువంటి సర్వ శక్తులు కూడాను ఒక విధమైనటువంటి రీతి లోపల నిరోధింపబడతాయి.
0: Now, what is contained as a third item in the third line refers to the state of samadhi. How do we get this state of samadhi? This is what has been explained. This is by paying attention to pranayama and pratyahara. If you pay attention to both pranayama and pratyahara, you will be able to give up all your desires. You will be able to turn your mind from the external sensuous desires towards the atma. When you do that, you will find that the entire body takes a very different turn. The energies of different kinds in the body will all come under your control.
1: ఈ సమాధి కూడాను కేవలము తెలియనటువంటి మూర్ఖత్వంలో కాని లేక ఏ విధమైనటువంటి తెలివితేటలు లేనటువంటి యొక్క అంధకారంలో కాని ఉండకూడదు. జాప్య సమేత సమాధి విధానం అన్నారు, అనగా జపముతో సహితమైనటువంటి సమాధిగా ఉండాలట.
0: This samadhi which has been referred to should not be some foolish blankness. It cannot also be a darkness of the mind. Japa should go along with this samadhi. That is how the samadhi has been described.
1: Japamanaga kevalamu oka malanu chetiyandunchukoni aa malalo unnatvanti oka manulanu maatrame trippatam kaadu japamu, anaga satatam bhagavat chintanam japam. నిరంతరము కూడాను భగవత్ నామమును ఉచ్చరించుతూ, అనగా నాలుకతో కాకపోయినప్పటికీ మనస్సుతోనైనా ఉచ్చరించుతూ ఉండటం చేత దానికి జపము అనేటువంటిది కూడా ఉంటుండాలి. జప అనగా అది కూడాను భజగానే మారిపోతుంది. జప భజ ఈ రెండింటి యొక్క భేదములు ఏమాత్రం కూడాను మనం పాటించకూడదు. కనుక నీవు మానసికంగా అంతర్ముఖము చేసుకున్నప్పుడు ఆ అంతర్ముఖమైనటువంటి మనసు నిరంతరము భజించుతూ ఉండటమే ఈ జప సహితమైనటువంటి యొక్క సమాధి.
0: హియర్ ది వర్డ్ జప షుడ్ నాట్ బి అండర్స్టూడ్ టు మీన్ హోల్డింగ్ ఎ గార్లెండ్ ఆఫ్ బీడ్స్ అండ్ మియర్లీ టర్నింగ్ ది బీడ్స్ వన్ ఆఫ్టర్ అనదర్ త్రూ యువర్ హ్యాండ్. This is to be understood as saying that continual repetition of the name of the Lord. This repetition of the name of the Lord may not be loudly done with your tongue. It should be done at least within yourself, inside your mind. This repetition of the name of the Lord inside your own mind mentally is referred to as japa. If you utter this word on the other side, in the reverse side, japa becomes bhaja. Whether it is japa, namely uttering the name of the Lord within your mind, or bhaja, uttering the name of the Lord externally, both of them will be called japa.
1: Vidyarthulara, ee naadu lokamulo aneka rakamulainatti samadhi sthitulu bayali deerinavi. Samadhi anaga kevalamu edo oka vidhamainatvanti deentlopala padipotamo leka aa padipoyinatvanti sthitilo ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావములతో ఉద్రేకపూర్వకమైనటువంటి పలుకులు పలకటమో, ఇంకే విధమైనటువంటి యొక్క దేహమును అయోమయ స్థితి యందు చేయించుకోవటమో, ఈ రకమైనటువంటి యొక్క పరిస్థితులను ఈనాడు లోకము సమాధి అనేటువంటి పేరుతో చలావణి అవుతుండాలి.
0: యంగ్ స్టూడెంట్స్, టుడే సమాధి ఈజ్ బీయింగ్ అండర్స్టూడ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇఫ్ వన్ ఫాల్స్ డౌన్ అన్కాన్షియస్ ఆర్ ఇఫ్ వన్ అటర్స్ in a semi-conscious manner, excited spiritual words, or if one behaves in a confused manner and is not consistent, we seem to be thinking that that is a state of samadhi.
1: Aithe ee samadhini unconscious ga unnatvanti samayamlo leka subconsciousness lo undetvanti samayamlo leka super consciousness unduga undetvanti samayamlo no undetvanti paristhiti samadhi anipinchukodu. Sahajamainatvanti sthitilo undiye ఆ సమాధి యొక్క ఆనందమును అనుభవించడానికి తగినటువంటి యొక్క ఆధారములు కూడాను కలుగుతుంటాయి. దానిని చక్కని సరి అయినటువంటి సమాధిని చెప్పడానికి వీలవుతుంది. కానీ ఏదో పడిపోయి అన్కాన్షియస్ లో ఉండేటువంటి సమయంలో సమాధి అనిపించుకోవటం అది సరి అయినటువంటి సమాధి కానేరదు. లేక హిస్టీరియా ఉండొచ్చును, లేక ఇమోషన్ ఉండొచ్చును, లేక ఫిట్స్ గా ఉండొచ్చును, ఇంకే విధమైనటువంటి యొక్క వ్యాధిగా ఉండొచ్చును. కానీ ఆ దానిని సమాధి అని చెప్పడానికి మాత్రం సాధ్యం కాదు. అలాంటి యొక్క స్థితులంతా కూడాను మన భారతీయులు సక్రమమైనటువంటి మార్గంలో గుర్తించుకొనలేక ఇట్టి వాటినే సమాధి అనేటువంటి యొక్క రూపముతో లోకానికి అందించడానికి పూనుకోవటం చేతనే ఈ పవిత్రమైనటువంటి యొక్క సమాధి స్థితులు కాని ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క పరిస్థితులు కాని జప తపముల యొక్క విశిష్టతలు కాని సరి అయినటువంటి దీంట్లో గౌరవానికి సరి అయిన గురి కావటం లేదు. కనుక మనము ఈనాడు సత్యమైనటువంటి మార్గమును, నిత్యమైనటువంటి స్థితిని, పవిత్రమైనటువంటి భావమును మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం సల్పాలి.
0: టు బి అన్కాన్షియస్ ఈజ్ నాట్ సమాధి, టు బి ఇన్ ఎ సబ్ కాన్షియస్ స్టేట్ ఈజ్ నాట్ సమాధి, టు బి ఇన్ ఎ సూపర్ కాన్షియస్ స్టేట్ ఈజ్ నాట్ సమాధి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ వన్ ఈజ్ ఇన్ హిజ్ న్యాచురల్ స్టేట్, నాట్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ స్టేట్, and yet enjoy the bliss which is connoted by the word samadhi. This is quite possible, and that is the real samadhi. Anything else, either being unconscious or subconscious and superconscious, these will be referred to either as hysteria, or it may be emotion, or it may be fits, or it may be some other disease of that kind. That can never be called samadhi. Unfortunately, Indians today are not able to recognize true samadhi from these various diseases, and therefore they are not able to hand over to others the sacred meaning and the sacred type of samadhi. The pranayama and the pratyahara and the tapa and the japa have all to be interpreted properly, and they are not being interpreted properly. You should take the true path and understand what this sacred samadhi is.
1: పదముల యొక్క అర్థములే పదార్థములుగా ఉండినటువంటి స్థితిలో పదార్థములకు మరి వేరే పేర్లు మాత్రం ఉండవు. పదముకో ఉన్నటువంటి అర్థమే పదార్థము. కనుకనే ఈ సమాధి అనేటువంటిది సమాధిలో ఉన్నటువంటి యొక్క పదములో ఉన్న అర్థమే సమాధి యొక్క స్వరూపము. అనగా సమా ఈక్వల్ అనగా సమస్థితిలో, ది బుద్ధి సమబుద్ధి అయినటువంటి స్థితిలో ఉండటమే సమాధి అనేటువంటిది. కానీ ఇది సహజమైన జీవితం లోపల కూడా మనం అనుభవించుకోవటానికి అవకాశం అవుతుంది. ఎప్పుడు ఈ ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క పూర్ణ స్వరూపాన్ని మనం అనుభవించిన స్థితిలో, సహజ స్థితిలో లోకంలో ఉండి కూడాను మనము సర్వస్వాన్ని చూచుచూ సర్వ పరిస్థితుల యందు మనము కొంత అనుభూతిలో ఉండి కూడాను వాటికి ఏమాత్రము సంబంధం లేనటువంటి స్థితిలో ఉంటుంటాం.
0: ది వర్డ్స్ విచ్ యు listen to as the names of various things around you in this world have their meaning. In fact, the meaning attached to the words comes so far as the particular item for which that name comes. So, samadhi should itself contain the meaning of what it indicates. Samadhi. Sama means equal. Dhi is buddhi or thought or intelligence. When you have developed a state of equanimity or equal-mindedness, then you are in samadhi. Therefore, it is quite possible for you to develop the state of samadhi even in ordinary life, provided you understand what is meant by pranayama and pratyahara. In ordinary world, while being quite normal, without getting into any emotion, you can certainly develop the state of samadhi.
1: Manasu antarmukham gavinchinappudu ఆత్మదృష్టి ఎందే మనసు ఉంటాది, కానీ ప్రకృతి పైన ఏమాత్రం కూడాను ప్రసరించడానికి వీలుండదు. కనుక ప్రకృతి యొక్క స్వరూప స్వభావములంతా కూడాను విసర్జించి ఆత్మలక్ష్యమునందే ఉంటుంటాది ఆ యొక్క మనస్సు. కనుక అట్టి స్థితిలో సుఖదుఖములు కాని, కష్ట నష్టములు కాని, లేక చల్లదనము వేడిదనములు కాని ఈ ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థాయిలో ఉండటం చేత దానికి సమాధి అని పేరు వచ్చింది.
0: When the mind is turned inwards, then it becomes that the mind is looking only at the Atma. The mind in that stage is not looking at the external natural surroundings. Therefore, in a condition when your mind is turned inwards, when you have completely ignored your external surroundings, then you will not notice the difference between either pleasure and pain, or between gain and loss, or between heat and cold. In fact, the mind will be in a position when you will not recognize these disparities and differences. It is the oneness that you will be able to realize.
1: Vyaktiga prapanchamulo sancharinchutu undinappatikini సమాజముతో సంబంధముగా కల్పించుకున్నట్టుగా మనం తోచినప్పటికీ అతని యొక్క మనస్తత్వము ఈ యొక్క ప్రపంచమునకు కాని సమాజమునకు కాని ఎట్టి సంబంధము లేనటువంటిదిగా ఉంటుంటాది. చూపరులకు మాత్రము దాని యొక్క స్వరూపము అనేక రకములుగా భావించుకోవచ్చును, కాని తనకు తాను నిరంతరము కూడాను ఆత్మలక్ష్యం నందే ఉంటుంటాడు. ఇది ఏ రీతిగనగా బురదలో ఉన్నటువంటి పురుగు బురద యందు ఉండినప్పటికీ ఆ బురద తనకు అంటుకోనేటువంటి పురుగులు కొన్ని ఉంటుంటాయి. మనము అలంకార నిమిత్తమై ఆడవారు కన్నులకు కాటుక పెట్టుకుంటుంటారు, కానీ అలంకారంగా మనకు కాటుక కనిపిస్తుంటాది, కానీ గుడ్డును మాత్రం ఆ యొక్క కాటుక అంటుకోదు. మనము అనేక రకములైనటువంటి జిడ్డు పదార్థములు మనము నాలుకతో భుజిస్తున్నాము, కానీ ఎన్ని జిడ్డు పదార్థములు చేతితో తీసుకుని నాలుక యందు ఉంచుకున్నప్పటికీ చేతికైనా జిడ్డు తగులుతుంది, కానీ నాలుకకు జిడ్డు ఉండదు. కనుకనే ఇట్టి రూపము లోపల కొలను లోపల ఉన్నటువంటి యొక్క తామర పుష్పము ఆ నీరు లేకపోతే ఒక్క క్షణమైనా జీవించడానికి సాధ్యం కానప్పటికీ ఆ నీరును మాత్రం తాను చేర్చుకొనక ఉంటుంటాది. ఈ కమలం వంటిది, కన్నులు వంటిది, ఈ యొక్క నాలుక వంటిది, ఈ యొక్క సమాధి స్థితి.
0: When an individual is in a state of samadhi, although the individual is moving around in the world, he has nothing to do with the world. Although that individual appears to you as if he is a part of the society, he is not affected by the society. The mind of such a person is always concentrated on the Atma Drishti, and he has nothing to do, nor is he touched or affected by the surrounding world or the surrounding society. As an example, one can mention that there is a worm, a kind of worm which lives in mud. Yet the mud does not touch that worm or affect the worm at all. Or take the case of women who paint black on their eyes. That paint is not going to touch their eyelids. The eyelids are completely free from the paint which they put on their eyelids. You may take another example of our tongue. We eat so many greasy things. The grease may even get on your hand, but the grease never remains on the tongue. The tongue is untouched by the grease. Let us take the case of a lotus. This lotus flower lives in water, has to depend upon water for its life, yet water does not touch this lotus flower. Like the lotus, like the tongue, like the worm in the mud, like the eyelids of the women, these things remain untouched. The person in samadhi is not touched by the world, nor is he touched by the society.
1: Kanuka samadhi sthitini manamu itti paristhitilo manam telusukovataniki kuru avadhanam mahadavadhanam idi nalugova yokka padamu.
0: In order that you may understand and reach the state of samadhi, the fourth line in the verse tells us to do avadhanam, maha avadhanam, that is concentrate on this, and then you will be able to reach the samadhi state.
1: Tondara padaka opikato nischalamaina bhavamuto oka prashantamaina hrudayamuto neevu vicharinchu ante kani tondara padi leka edo oka vidhamainatundi aaratamuto oka durasato deenini pondalaneetundi yokka aaturthato neevu indulo praveshinchadaniki poonukovatu. Manam eenaadu ఒక్క మొక్కను నాటుతున్నాం, మొక్కను నాటిన తక్షణమే ఫలములు మనకు అందించదు. ఆ మొక్క వృక్షము కావటానికి కొంత కాలము తీసుకుంటుంది, ఆ కాలము తీసుకున్న తదుపరే మనకు ఆ యొక్క ఫలమును మనకు అందిస్తుంది. పంట ఈనాడు పెట్టిన తక్షణమే రేపటి దినము లోపలనే మనము ధాన్యమును ఇంటికి కోసుకుని వచ్చడానికి వీలు కాదు, ఆ పంట ధాన్యంగా మారడానికి కొంత కాలము తీసుకుంటుంది. కానీ ఈనాడు యొక్క సాధనలు మొక్కను నాటిన తక్షణమే పండు కావాలని ఆశిస్తున్నారు, పైరు పెట్టిన తక్షణమే పంట రావాలి అని ఆశిస్తున్నారు. కనుక ఇట్టి దురాశకు మీరు గురికాక, తొందరకు మీరు తుత్రుపాటుకు మీరు ఏమాత్రం కూడాను అవకాశమునివ్వక, శాంతముతో ఓపికతో సహనముతో ప్రసన్నమైన హృదయముతో దీనిని మీరు కాచుకుని ఉండండి, కాని తొందర పడకూడదు అని ఇందులో కురు అవధానం మహదవధానం అని ఈ శంకర్ల వారు ఈ భజగోవింద శ్లోకములకు నాలుగో పదంగా ఉచ్చరించాడు.
0: Do not be in haste. Do not lose your patience. Do not have a wavering mind. Remember, if you want to attain the state of samadhi, you should have an unwavering mind. You should have good surroundings. You should be able to concentrate. Avoid haste. It is in this manner that you can attain the state of samadhi. Let us take the example of a plant. You put a plant and you want the fruit immediately. How can you get it? The plant must become a tree. The tree must yield the fruit. Take the case of seeds. You put the seedlings in the earth and you want the harvest immediately. You cannot get it. There will have to be some time. given for the harvest to be ready. Unfortunately, today all the sadhakas want to have the fruits as soon as they plant the tree. They want to have the harvest as soon as they put the seeds in. They do not allow any time. What Shankara wanted to tell us in this fourth line is, do not be in haste. Be peaceful. Remain calm under those circumstances. If you fill your heart in this manner, Kuru Avadhanam, Maha Avadhanam, you will be able to reach the state of Samadhi.
1: Indulo anekamandi Vedantamanu ఆశించి ఆచరించి దానిని అభిష్టంతో తత్వాన్ని గుర్తించుకునేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులకు కూడాను కొన్ని కొన్ని రకములైనటువంటి సందేహములు కూడాను కలుగుతుంటాయి. బ్రహ్మము ప్రకృతి ఈ రెండింటి యందు ఏకత్వం చూడటం సాధ్యం కాదు కదా. బ్రహ్మమునకు ప్రకృతి భిన్నముగా ఉండినటువంటి సమయంలో బ్రహ్మ ప్రకృతి రెండు కూడాను ఏకమయ్యేటువంటి యొక్క మార్గము ఏ రీతిగా ఉన్నది కావటానికి వీలు కాదే అనేటువంటి ఆపోహలతో కూడాను వారిలో వారు కుమ్ములుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ వేదాంతిన్స్ అండ్ హూ ఆర్ స్టడీయింగ్ ది నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్. దే ఆఫెన్ గెట్ హెసిటేషన్ అండ్ డౌట్స్. దే ఆస్క్ బ్రహ్మన్ అండ్ ప్రకృతి నేచర్ ఆర్ టూ సెపరేట్ థింగ్స్. వీ సీ దెమ్ యాజ్ సెపరేట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ దే ఆర్ ఐడెంటికల్ అండ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ దే ఆస్క్ అండ్ సమ్ టైమ్స్ దే గెట్ డౌట్ అబౌట్ ది ఐడెంటిటీ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ప్రకృతి ఆర్ నేచర్.
1: దృశ్యమునకు భిన్నంగా కనిపిస్తున్నది కానీ అంతరార్థమునందు మనం చక్కగా విచారణ సలిపినప్పుడు అందులో ఏకత్వమే మనకు స్పష్టమవుతుండదు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక విత్తనం ఉన్నది. ఆ విత్తనము మట్టిలో మనం పెట్టి నీరును పోసి దానిని సరైన రీతిగా మనం కాపాడినప్పుడు ఆ విత్తనము మొక్కగా బయలుదేరి అదే వృక్షంగా వచ్చి అదే చిగుళ్లుగా వేసి పుష్పములుగా వికసించి ఫలములుగా మనకు అందించి అనేక రకములైనటువంటి యొక్క స్వరూపకంగా మనకు నిరూపణ ఇస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ ఫర్ అవర్ అపియరెన్స్ అపారెంట్లీ దీస్ థింగ్స్ లుక్ సెపరేట్, బ్రహ్మం అండ్ ది నేచర్. But there is a small example for understanding this. Take the case of a seed. When you put the seed, a plant comes out of it. This plant grows into a big tree. The tree gives out branches, flowers, fruits, and so on. You see this diverse manifestation of the plant, the tree, the flowers, the fruits, and so on from the seed.
1: Aithe prakruti gunadosham vala idi mokka gaanu aakulu gaanu pushpamulu gaanu ఫలములు గాను కొమ్మలు గాను రెమ్మలు గాను మనకు అగుపించుచున్నవి కాని ఆధ్యాత్మిక దృష్టి యందు దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఏ విత్తనము మట్టిలో పెడితేమో ఆ మట్టియే మొక్కగా మట్టియే కొమ్మలుగా మట్టియే ఆకులుగా మట్టియే పుష్పములుగా మట్టియే ఫలములుగా ఉన్నది. ఫలములు ఆకులు కొమ్మలు రెమ్మలు పుష్పములు అన్ని కూడాను మట్టిమయమే కాని ఈ మట్టిని మాత్రం విడిచి వేరు రూపాన్ని ఇవి పొందలేదు.
0: It's only the illusory appearance of the nature that makes us look at these things and believe that they are diverse and different. But if you look at these flowers, the tree, the branches, the seed, and the fruit, and the leaves, from a spiritual angle, from an adhyatmic angle, you will see that all these things are simply different manifestations of the mud in which you have put the seed. It's not as if they have come from somewhere else. They all have arisen from the same mud.
1: Kanuka matti nunchi puttinatvanti chettu mattiye kaani chettu kaadu. Ade vidhamugane brahma nunchi puttinatvanti prakruti brahmane kaani prakruti kaadu. మనకు ఆకారంగా ప్రకృతిగా మనకు గోచరిస్తుంది అది కాని ఈ గోచరించేటువంటి ప్రకృతి బ్రహ్మస్వరూపమే అనేటువంటి సత్యాన్ని వేదాంతము బలపరుస్తుంది.
0: వాట్ హ్యాస్ బీన్ బోర్న్ అవుట్ ఆఫ్ మడ్ యాజ్ ఎ ట్రీ ఈజ్ మడ్. ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మడ్. ది ట్రీ ఈజ్ అపారెంట్లీ ఎ ట్రీ బట్ ఈజ్ మడ్. ఇన్ ది సేమ్ మేనర్ ప్రకృతి ఆర్ నేచర్ విచ్ యు సీ అరౌండ్ యూ అండ్ విచ్ ఈస్ born out of Brahman is only Brahman and it cannot be anything else. It is only an apparent illusory vision which makes you think that it is different from Brahman. This is what Vedanta tells us.
1: Itti satyanni manam gurtinchadaniki grahana siddhi lakshyamu ee rendu atyavasaramu.
0: in order to be able to realize and recognize this truth, one must have the clarity of mind and also the ability to do that.
1: Anaga ee yokka lakshyamu aneetvanti daniki oka chinna udaharanamu mahabharatam nandu dronacharyulu పాండవులకు విలువిద్య నేర్పించేటువంటి నిమిత్తమై ఒక వృక్షమునకు ఒక పక్షిని కట్టి ఆ పక్షిని కొట్టమని ఈ పాండవులలో ఒకరి తరువాత ఒకరిని పిలిచి దానికి కొట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు.
0: ఇన్ ఆర్డర్ టు గెట్ అన్ ఐడియా ఆఫ్ దిస్ లక్ష్య ఆర్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది ఎండ్ వీ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ గురు ద్రోణాచార్య ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత హెడ్ టైడ్ అప్ ఎ బర్డ్ టు ఎ ట్రీ అండ్ కాల్ ది పాండవాస్ టు లుక్ ఎట్ దట్ బర్డ్ అండ్ షూట్ ఎట్ ఇట్.
1: అప్పుడు ఒక్కొక్కరు ఆ యొక్క ప్రదేశములకు వచ్చి తాము కొట్టుటకు సంసిద్ధంగా ఉండినటువంటి సమయమునందు ద్రోణాచార్యులు కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి వారు. భీమా, ఇప్పుడు నీకు ఏమి కనిపిస్తుందో అది తెలుసా అని ప్రశ్నించాడు. ఆ భీముడు మహాబలవంతుడు కదా, తనకు ఎక్కువ తెలివితేటలు ఉండినట్టుగా తాను ప్రదర్శించట నిమిత్తమై గురూజీ వృక్షం కనిపించుతున్నది, పక్షి కనిపించుతున్నది, పక్షికి కట్టిన త్రాడు కనిపించుతున్నది, దాని వెనుకల ఆకాశం కూడా కనిపిస్తున్నది అని విర్రవీగాడు.
0: In that instance, when the Pandavas were coming one after another to try their hand at the shooting this bird, the Guru, Drona, used to ask them several questions. Take the case of Bhima, the strong man who came to try his hand. Dronacharya asked him, Bhima, what do you see? Bhima, in full consciousness of his great strength, told the Guru, yes, I see a tree, I see a bird, I see some thread which tied up the bird, I also see the sky behind the bird.
1: Sare, neeku inni kanipinchuchunnappudu neevu chaala drushtini ekagrata parchukunnavu, neevu prakkana kurchovannadu. Adhe vidhamugane ee naluguru annadammulnu kudanu pilipinchadu. Ee mugguru annadammulnu kudanu bhimuni kante inka adhikamainatuvanti okka padarthamle gurtinchukuntu vacharu. Arjunudu matram vachadu. అర్జునుడి ఈ ప్రశ్న వేసినప్పుడు అర్జునుడు చెప్పాడు, గురూజీ ఒక్క పక్షి తప్ప నాకు ఏమీ కూడా కనిపించటం లేదన్నాడు.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ది అదర్ ఫోర్ బ్రదర్స్ ఆల్సో వర్ కాల్డ్. ఆఫ్ దెమ్ త్రీ బ్రదర్స్ గేవ్ సిమిలర్ రిప్లైస్. దెన్ ద్రోణాచార్య సెడ్, వెల్ యువర్ కాన్సన్ట్రేషన్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్ వెన్ యు ఆర్ సీయింగ్ సో మెనీ థింగ్స్. ఇట్ వాజ్ ఓన్లీ అర్జున హూ, ఫర్ ది క్వశ్చన్స్ దట్ వర్ పుట్ టు హిమ్ బై ద్రోణ, gave the reply, I see nothing else, I see only the bird.
1: Tanu vidyanu nerchukovali aneetuvanti siddha undinatuvanti vyakti deni pai nerchukovali ane aasha padutunnado dani paina maatrame lakshyam unchatame adi lakshya siddhiki sari aneetuvanti oka artham. Kaani ee naadu nerchukovali aneetuvantidi okati, daniki lakshyamulu anekamulu, ee rakamga raavatam cheta manamu pondavalsina danni pondalekapothunnamu, cheravalsina danni cheralekapothunnamu. అర్జునుడి వంటి లక్ష్యం మనం పెట్టుకోవాలి, దానిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యు హ్యావ్ ఎన్ ఇంటెన్స్ డిజైర్ టు లర్న్ సమ్ పర్టిక్యులర్ థింగ్, యు మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్. అన్ఫార్చునేట్లీ టుడే వీ విష్ టు లర్న్ సంథింగ్ అండ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ మెనీ అదర్ థింగ్స్ విచ్ హ్యావ్ నో రిలేషన్షిప్ టు వాట్ వీ వాంట్ టు లర్న్. This is the reason why we are not able to reach the destination which we have to reach to learn what we wish to learn.
1: ఇంకా గుణగ్రహణం అనేటువంటి దాని లోపల దానికి కూడాను మహాభారతంలో చిన్నని ఒక ఆదర్శం.
0: ఫర్ ది సెకండ్ ఆస్పెక్ట్ గుణగ్రహణ, దట్ ఈస్ ది ఎబిలిటీ టు అబ్సార్బ్ గుడ్ క్వాలిటీ, దర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ మహాభారత.
1: ఒకనొక సమయం నందు పరీక్షించ గోరి కృష్ణుడు దుర్యోధనుని పిలిపించాడు. అనగా దుర్యోధను యుద్ధం యొక్క తర్వాత కాదు, యుద్ధం తర్వాత దుర్యోధనుడే లేడు. ఈ యుద్ధ సంబంధమైనటువంటి వాక్యములు రాక పూర్వమే ఒకరికొకరు సన్నిహితమైనటువంటి సంబంధంగా ఉండినప్పుడే దుర్యోధనుని పిలిపించి, దుర్యోధన నేను ఏదో ఒక ఘనకార్యం చేయే సంకల్పించాను, కనుక అట్టి ఘనకార్యంలో ఒక మహాగుణవంతుడైనటువంటి వాడు మంచి వ్యక్తి నాకు అవసరంగా ఉంటుండాది, నీవు ప్రపంచంలో వెళ్లి మంచి గుణవంతుడైనటువంటి వాడిని నీవు ఏరుకుని తీసుకుని రామని ఆజ్ఞ చేశాడు.
0: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ కృష్ణ కాల్డ్ దుర్యోధన. This took place not after the war of Mahabharata, but before the war of Mahabharata. Because after the war, there was no longer Duryodhana. Krishna told Duryodhana, I want to do something great and something very special. For that purpose, I want a good man with good attributes. Will you please, for me, look round the world and get a man, a good man with good attributes.
1: Sari, Duryodhananu vellaadu, konni dinamulanta kudanu prapanchananta kudanu vetikaadu, ekkada manchivaru chikkaledani cheppi, tirigi Krishnudu daggariki vachi, Swami, జగత్తులో గుణవంతుడైనటువంటి వాడు ఎవ్వడు కూడాను నాకు కనిపించలేదు. అందరి గుణముల యందు కూడాను ఏదో కొన్ని దోషములు నాకు గోచరిస్తుంటున్నాయి. నీవు గుణవంతుడు కావాలని కోరుతున్నావు కనుక ఉన్నటువంటి వారిలో ఉన్న గుణవంతుడు వీడు ఒక్కడే కాని ఇంకెవరు గుణవంతులు లేరు అని తనను తాను చూపుకున్నాడు.
0: ఆఫ్టర్ దాట్ దుర్యోధన వెంట్ రౌండ్ ది వరల్డ్, స్పెండ్ సెవెరల్ డేస్, సెర్చ్డ్ ది హోల్ వరల్డ్ అండ్ కేమ్ బ్యాక్ టు కృష్ణ అండ్ టోల్డ్ హిమ్, I have not been able to find anyone in this world with good qualities. Everyone whom I looked at had some defect or other, and the qualities were such that they could not be called a good man. The only person who has got approach to the good person, as you say, is myself. I am here for your service.
1: Inka sari nayana nithore nenu pani cheyinchukuntanu ani cheppi okka chotaku pampinchadu. తదుపరి ధర్మజుని పిలిపించాడు. ధర్మజ, జగత్తులో ఎక్కడైనా వెతికి గుణహీనుడైనటువంటి వాడు, మహాచండాలుడైనటువంటి వాడు, అనగా హీనుడు హీనుడు హీనుడు, అంతకంటే ఇంక చెడ్డవాడు ఎవరు లోకంలో లేకుండా ఉండేటువంటి వాడిని ఎవరైనా వెతికి తెస్తావా అని ఆజ్ఞ ఇచ్చాడు.
0: కృష్ణ సెంట్ దుర్యోధన టు సమ్ ప్లేస్ అండ్ హీ సెడ్ యు వెయిట్ ఐ విల్ యూజ్ యు. దెన్ హీ సెంట్ ఫర్ ధర్మజ అండ్ హీ టోల్డ్ ధర్మజ to go around the world and search and find out someone who is a very bad man, whose qualities are such that there can be no one else who is worse than him in the matter of qualities. He asked Dharmaja to go around and bring the worst of beings from the point of view of qualities.
1: Dharmajudu kudanu prapanchamanta galinchadu, kattakadapudiki okkadige vachadu. Krishna, cheddavaru naaku ekkada kudanu kanipinchaledu. అందరి ఎందుకు కూడా నువ్వు ఉత్తమమైనటువంటి గుణములే నాకు కనిపిస్తుంటున్నాయి. ఇంకా ఏమైనా అంతో ఇంతో చెడ్డ గుణములు ఉంటున్నాయంటే ఈ ధర్మజుని ఎందు మాత్రమే ఉండవచ్చును, కాని నాకు చెడ్డవారు ఎవ్వరూ జగత్తునందు లేరు అని కూడాను తాను నమస్కారం చేశాడు.
0: ధర్మజ ఆల్సో వెంట్ రౌండ్ ది హోల్ వరల్డ్ అండ్ కేమ్ బ్యాక్ టు కృష్ణ అలోన్ అండ్ టోల్డ్ కృష్ణ, ఐ కెనాట్ సీ ఎ బ్యాడ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. I am not able to find one who answers your description. If there is anything bad, some little bad that is left in one, that seems to be only in me. I am the only person who can even remotely answer your description. So I am here. You can make use of me as the worst possible person.
1: Duryodhananiki manchivaru ledani cheppataniki, Dharmajuniki cheddavaru ledani cheppataniki ee lokam aadharam kaadu. వారి ఇరువురి ఎందు ఉన్నటువంటి యొక్క గుణదోషములే దీనికి ఆధారములు. కనుక ఈ గుణగ్రహమును పురస్కరించుకుని మంచి చెడ్డలు అక్కడ బయలుదేరుతున్నాయి, కాని మంచిని వెతకడానికి కాని చెడ్డను నిర్ణయించడానికి కాని ఎవరికీ సాధ్యము కాదు. ఆ విధంగా వెతికి నిర్ణయం చేసేటువంటి అధికారం కూడా ఎవరికీ లేదు. కనుకనే మన మన గుణములను మనం పరిశుద్ధమైనటువంటి భావంలో అభివృద్ధి పరచుకుని మన యొక్క తత్వాన్ని ఈ దివ్యత్వం లోపల లీనమున నింపచేసుకునే నిమిత్తమై మన యొక్క విశ్వాసమును మనం బలపరుచుకుని ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశించి మన గుణములలో ఉన్నటువంటి దోషములను పరిహారం చేసుకోవాలని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని ఈనాడు ఇంతటితో నేను ముగిస్తున్నాను.
0: దట్ దుర్యోధన కుడ్ నాట్ ఫైండ్ ఎ గుడ్ మ్యాన్ ది వరల్డ్ ఓవర్, దట్ ధర్మజ కుడ్ నాట్ ఫైండ్ ఎ బ్యాడ్ మ్యాన్ ఆల్ ది వరల్డ్ ఓవర్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ది ఫాల్ట్ ఆఫ్ ది వరల్డ్. దీస్ హ్యావ్ అరిజన్ from their own attributes. Duryodhana's qualities and Dharmaja's qualities are responsible for the result that has come about in each case. That's the reason why we give so much importance to the ability to understand good and bad. But no one can really determine what is good and what is bad. No one has the authority or the position by which he can say this is good or that is bad. That's the reason why one should develop divine faith, one should develop faith in God and improve his own qualities and follow the spiritual path. I bless you and I hope that you will be able to follow the divine path and I hope that you will be able to improve your own qualities.

ಗಣಿ ದ ಬದನಿ ದ ಮ ಗಮ ಬದನಿ ಗರಿ.

فبتوب وللنا